0: విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. వల్లెమరి ఫార్మ్స్, విజిట్ vvfactech.com ఆర్ కాల్ 8482440213. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
1: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
0: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హాస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in Makini, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
2: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
3: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే.
4: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై పర్సూ.com or write to support @mypursue.com.

అంటే అది అయిపోయింది, అందుకని అది లాస్ట్ కి ట్రిబ్యూట్ లా ప్లే చేసిన. అండ్ ఇందాక మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి విన్నారు కదా, ఇప్పుడు మనం మెల్లగా మన దేవుని గురించి మాట్లాడుకున్నాం. అంటే అదే కృష్ణుడు అండి, రేపు కృష్ణాష్టమి కదా, సో కృష్ణాష్టమి గురించి. అండ్ ఆల్సో మొన్న తెలుగు భాషా దినోత్సవం జరిగింది. మెల్లగా మనం ఏం చేద్దామన్నాడు, తెలుగు భాషా దినోత్సవం దగ్గర నుండి ఈ కృష్ణుని దగ్గరికి వెళ్లి ఆ కృష్ణుడు ఒక ఘట్టం ఉంటది, ఇట్స్ కాల్డ్ గజేంద్ర మోక్షం. అది గజేంద్ర మోక్షాన్ని మనకందరికి ఇట్లా కండ్లకు కట్టినట్టు ఒక పెద్ద ఆయన రాసిండ్రు, ఆయన పేరే పోతన. ఆ పోతన గారు తెలుగులో రచించిన ఆంధ్ర మహాభాగవతం గురించి ఇవాళ షోలో మాట్లాడుకోబోతున్నాం. బై ద వే ఇంట్రడక్షన్ ఇవ్వడం మర్చిపోయినా, నా పేరు ధీరజ్. నేను యూజువల్లీ వెన్స్డే 7 to 9 షో చేస్తా ఉంటానమాట. దీని లోపల మన పౌరాణికాలు గవి గివి అన్ని తీసుకొచ్చి మిక్సీ కొట్టి మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్రస్ట్రేషన్ వీటన్నిటికీ లింక్ ఎట్లా చేయాలన్నట్టు మాట్లాడతాడనమాట ధీరజ్ గారు. సో ఇది నా గురించి ఇంట్రడక్షన్. ఎట్లాంటి వాళ్ళు వినొచ్చు ఇట్లా ఈ ధీరజ్ గారి షో అంటే తాతలు ముత్తాతలు అట్లా కాదు. మన బేసికల్ జనాలు మూడు రకాలపై, ఒకటేమో వెంకటేశ్వర వైన్స్ వెళ్ళేటోడు, ఇంకోటేమో వెంకటేశ్వర గుడికి వెళ్ళేటోడు, మూడోటోడు అటు కాకుండా ఇటు కాకుండా చౌరస్తాలు కూర్చొని ఛాయ్ తాగేటోళ్ళు. ఇట్లా మూడు రకాల జనాలను కేటర్ చేసుకుని ఏ ఏజ్ ఉన్నా వాళ్ళకి కనెక్ట్ అయ్యేటట్టు మాట్లాడే ధీరజ్ గారి షో అనమాట. నాకు తెలుసు కొంచెం ఎక్కువైంది లెంత్. ఇప్పటికైతే ఒక పాట వినేసి వచ్చేద్దాం, ఆ పాట తర్వాత మనం మళ్ళా మాట్లాడుకుందాం. లెట్స్ గో.

మంచి ఊపున్న సాంగ్ విన్నారు కదా, మనకు ఒక కాల్ వచ్చింది ఒకరి బర్త్డే అట. మెహక్ గారు హ్యాపీ బర్త్డే అండి, మీకు బర్త్డే విషయాలు తెలపమని మీ టీం వాళ్ళందరూ అడిగారు. సో దిస్ ఫోన్ ఇస్ ఫర్ యూ మెహక్ గారు, హ్యాపీ బర్త్డే. యప్, అండ్ ఇప్పుడు మెల్లగా మన టాపిక్ లోకి వెళ్దాం. ఎక్కడ నుండి మొదలెట్టాలి, ఎట్లా మొదలెట్టాలి? యా, నేను అందరు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసి నేను కూడా వాళ్ళకి ఇన్స్పైర్ అయ్యి గిడుగు రామ్మూర్తి గారు అసలు ఎట్లా ఏమేం చేసిండ్రు, తెలుగు భాషా దినోత్సవం జరుపుకోవడానికి ఆయన ఎలా కారణమైనరు, అవన్నీ ఆలోచిస్తా ఉండే ఎట్లా చెప్పాలి ఎట్లా చెప్పాలి అని. సో ఐ థాట్ ఆఫ్ స్టార్టింగ్ అవుట్ విత్ అ ప్రాబ్లం. మనకి యూజువల్లీ ఐటీలో చెప్తారు కదా, యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ప్రాబ్లం స్టేట్మెంట్ బిఫోర్ యూ స్టార్ట్ సాల్వింగ్ అని. సో అట్లా ప్రాబ్లం స్టేట్మెంట్ ని పట్టుకొని వచ్చినా. ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే, తెలుగు లోపల తెలుగు వాళ్లకు ఏం ప్రాబ్లం జరిగింది, అంటే ఏం దాని పేరు ఏమంటారు, ఏం అన్యాయం జరిగింది, అసలు ఎందుకు ఈ భాషా ఉద్యమం జరిగింది, అసలు ఎందుకు మనం ఈ దినోత్సవం జరుపుకుంటాం, ఐ మీన్ తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటాం. అట్లా ప్రతి ఒక్క లాంగ్వేజ్ కు ఒక ఐడెంటిటీ ఉంటుంది, ఐడెంటిటీ వెనకాల ఒక జర్నీ ఉంటుంది, దానికి ఒక కథ ఉంటుంది, అదంతా ఉంటుంది. బట్ మన కథ ఏంది, మనం ఎందుకు కష్టపడ్డాం? మనకు ఇప్పుడు బయట వాళ్ళు వచ్చిండ్రు అనుకో, ఓ తెలుగు ఇస్ కాల్డ్ ద ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని వాళ్ళు అంటారు. కొంతమంది ఏమో దిస్ ఇస్ సుందర తెలుగు మ్యూజికల్లీ సౌండింగ్ అని అంటారు. అట్లా బ్యూటిఫుల్ గా ఉండే తెలుగుకి ఏం ప్రాబ్లం వచ్చింది? ఇప్పుడు మనం మెల్లగా ఈ 2 గంటలలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్లీ ప్రాబ్లం ఏంది అని అంటే, ఒక మూడు నాలుగు జనరేషన్స్ కి కేవలం గ్రాంధిక భాష అలవాటైపోయి దాన్ని వ్యవహారిక భాష లెక్క మార్చుకోలేక సతమత పడ్డారు. ఇది గుర్తుపెట్టుకోండి, మనం ఈ పాట అయిపోయినాక మళ్ళా మాట్లాడుకుందాం.

ఎట్లా అయితే సినిమాలలో ఇట్లా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అంటారు కదా, అట్లా కూడా మనం మన షోలో కొంచెం నాన్ లీనియర్ స్టోరీ టెలింగ్ ట్రై చేద్దామా. అంటే వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్, ఒక సైడ్ ఏమో మనం తెలుగు భాష వైభవం, తెలుగు భాష దినోత్సవం, దాని వెనకాల ఉన్న స్ట్రగుల్స్ మాట్లాడుతూనే ఒక వైపు ఏం చేద్దామనంటే కృష్ణుడు ఒక ప్రామిస్ చేస్తాడు ఎక్కడ, మహాభారతంలో ఎవరితోటి, మన ఆయన పేరు ఏంటి, తాత పేరు భీష్మాచార్యులతోటి. ఏమంటారు అంటే, తాత నేను ఒక ప్రామిస్ చేస్తున్నా, ఏంది అని అంటే, అనన్యాస్ చింతయంతో మాం యోజన పర్యుపాసతే తేషా నిత్యావియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అంటే ఇంత సంతృప్తం మనకు రాదు, అఫ్ కోర్స్ మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలనుకున్నా కూడా ఇమాజిన్, నువ్వు సంస్కృతంలో ఏదో గట్టి పద్యం మాట్లాడినావు, నీకు అది అర్థం కాదు, ఓ వావ్ అని చప్పట్లు కొడతావు, అదే నీకు అర్థమైతే దాని తత్వం తెలుస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ ఇట్లనే మన తెలుగు భాషలో కూడా అయిందనమాట. ఏంది అని అంటే, గ్రాంధికం లోపల నీకు బేసిక్ సైన్స్, బేసిక్ మ్యాథమెటిక్స్, ఇంత గ్రాంధికం ఉండేసరికి నార్మల్, ఇప్పుడు అలాంటి ఎడ్డోడు మందబుద్ధులు ఉన్నారనుకో, మనకు అర్థమయ్యేది కాదు. సో అక్కడ నుండి మొదలైన ఐ షుడెంట్ సే విప్లవం, బట్ కైండ్ ఆఫ్ విప్లవం, ఆ విప్లవమే తెలుగు భాష దినోత్సవం వెనకాలన్న జర్నీ అనమాట. ఇప్పుడు అర్థమైందా? అంత గ్రాంధికంగా ఉంటే భయ మా సబ్జెక్ట్ అర్థమైతే లేదు, ఆసక్తి ఉంది బట్ అర్థం చేసుకునే శక్తి లేదు. ఇక్కడ నుండి మొదలైందే మనకు గిడుగు రామ్మూర్తి గారి జర్నీ, వెరిన్ హీ ట్రాన్స్ఫార్మ్ గ్రాంధిక భాష ఇంటూ వ్యావహారిక భాష. దీనివల్ల కాన్సిక్వెన్సెస్, నెగటివ్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి, అది మనం మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. బట్ అసలు తర్వాత ఏమైంది, జనరేషన్ ఎట్లా చేంజ్ అయింది, ఇది మనం తెలుసుకోవాలి. అది ఈ అనన్యా సింతయంతో మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఇదన్నమాట, ఐ హోప్ యు గాట్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఇప్పుడు మనం ఇంకో పాట వినేసి వచ్చేద్దాం, దాని తర్వాత విల్ డిస్కస్ ఫర్దర్.

0: సినిమాలో ఈ పాట విన్నప్పుడు ఒక ఒక అంటే మన పాతకాలం రవాణా గుర్తొచ్చిన అట్ ద సేమ్ టైం నీకు ఎట్లా అంటే ఒక చిన్నతనం గుర్తొచ్చింది మనకి ఇట్లా ఇంటి ముందు వాడిపోదాం అయితే ఇందులో పోయి ఇట్లా చూస్తున్నారు అనుకుంటూ ఒకటి ఉంటుంది చూడు గట్లుండే అన్నమాట. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా గ్రాంధిక తెలుగు వాడడం వల్ల పెద్ద అంటే ఓన్లీ లైక్ ఎడ్యుకేషన్ ఆర్ నాలెడ్జ్ అనేది కేవలం కొంతమంది దగ్గరనే కేంద్రీకృతమైంది. ఇప్పుడు సొసైటీ బాగుపడాలి అని అంటే కొంతమంది దగ్గరనే తెలివి ఉంటే నడవదు కదా. అండ్ మిగతా నిమ్న జనాలకు ఆరు చిన్న చిన్న పిల్లలకు నాలాంటి బేసికలీ మందబుద్ధులకు వీళ్ళందరికీ ఎట్లా అంటే పాఠశాలలు ఉన్నాయి, పాఠశాల లోపల కొంతమంది మంచి టీచర్లు ఉన్నారు బట్ అంతటా మంచి టీచర్లు రారు కదా. సో ఈ ఎక్కడెక్కడైతే మంచి టీచర్లు లేరో అక్కడ చదువు రావడం చాలా ప్రాబ్లం అయింది. ఉదాహరణకు కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, యూ కెన్ లెర్న్ ఐ మీన్ యూ కెన్ లుక్ ఎట్ ద స్టాటిస్టిక్స్ లైక్ ఆదిలాబాద్, ఇంకా కరీంనగర్ లోపల రూరల్ ఏరియాస్, శ్రీకాకుళం, విజయనగరం. అండ్ ఇప్పటికీ లైక్ ఇప్పటికి కూడా కొన్ని జనరేషన్స్ బ్యాక్వర్డ్ ఎందుకున్నాయంటే ఈ ఎడ్యుకేషన్ సరిగ్గా అందనందువలన. అది గుర్తుపెట్టుకోండి. అంటే మీరు అడగొచ్చు చదువుకి భాషకి ఏంది పోయి సంబంధం అని. అంటే నానా ఇప్పుడు గూగుల్ ఉంది, ఇప్పుడు యూట్యూబ్ ఉంది, ఇప్పుడు యుడాసిటీ ఉంది, యుడేమి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. బట్ ఒకప్పుడు అవన్నీ లేవు. అవన్నీ నీకు ఇవన్నీ ఎవడు అని అంటే ఒక మనిషి, ఒక పంతులే. ఆ పంతులు అయ్యి వచ్చి నీకు చెప్తేనే నీకేమైనా అర్థమవుతుంది. ఇమాజిన్ ఆ పంతులకే ఏం రాకపోతే, ఇమాజిన్ ఆ పంతులకే గ్రాంధిక భాషని వ్యావహారికంగా కన్వర్ట్ చేయడానికి సరైన పదాలు లేకపోతే. లైక్ ఇంగ్లీష్ లో దీన్ని టర్మ్ అంటారు, ఇట్స్ కాల్డ్ ఫంబ్లింగ్. నాలంటి వాళ్ళకు ఉంటది ఆ ఫంబుల్ అయితా ఉండే. సో లిటరల్లీ అక్కడ లాంగ్వేజ్ దగ్గర బ్యారియర్ పడ్డది. ఇప్పుడు మనం ఇంకొంచెం ఈ పాట అయిపోయినాక అసలు ఎందుకు భాష అనేది ఇంపార్టెంట్, అది లైక్ సొసైటీకి అది బ్రిడ్జ్ లెక్ ఎట్లయితుంది అనేది మనం నేర్చుకుందాం ఈ పాట వినేసి వచ్చి.
1: ఆకిట తగ్గట్టే హితూ ఉంటాదా, ఆకిట తగ్గట్టే హితూ ఉంటా.

0: ಸೈದಾ ಕೆಟ್ಟ ತಕ ತೆತೆ ಹಿತತೂ ತಾತ ಕೆಟ್ಟ ತಕ ತೆತೆ ಹಿತತೂ ತೈಯತ್ತೂ ತೆತೆ ಹಿತತೂ ತೆತೆ ಹಿತತೆ ಹಿತಾಂ ತೆತೆ ಹಿತ ತದೆ ಗಣತಾ ಧಿಂ ಕಣ್ಣತ್ತ ಧಿಮ್ಮಿತೈ ಕಣ್ಣತ್ತ ಜಣುತಾಂ ಚಣುತ್ತ ಧಿಮ್ಮಿತಾಂ ಧಿಮ್ಮಿತ ಕಿಟ್ಟತಾಂ ಕಣತ ಧಿಮಿತಾಂ ಕಣತ ಜಣುತೈ ಚಣುತ ಧಿಮಿತೈ ಧಿಮಿತ ಕಿಟತಾಂ ಚಣುತ ಧಿಮಿತ ತೈ ಚಣುತ ಧಿಮಿತ ತಧಿಂ ಧಣತ ಚಣುತ.
1: ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉన్న పలంగా ఈ పాట మనకు పెట్టింది ఎవరో పెద్దవాళ్ళు. సో పెద్దవాళ్ళు పెట్టినప్పుడు మనకు అర్థమవుతుందా? కాదు. అంటే లిటరలీ ఒక 15 ఏళ్ల క్రిందట నేను ఈ పాట విన్నాను అనుకో, ఒక్క ముక్క కూడా అర్థమయ్యేది కాదు నాకు. అప్పుడు నేను ఏం చేస్తా, ఎవరైనా తాత దగ్గరకో మా అమ్మమ్మ దగ్గరకో పోయి ఇక నాకు ఈ పాట అర్థమవుతుంది జర చెప్పవాలంటే, మా తాత ఉండి

వేరే మేరకు కొంచెం సమాజమే ఆతారు. ఎందుకంటే మా తాత ఉర్దూ మీడియంలో చదువుకున్నారు, ఆయనకు తెలుగు చదవడం గానీ అది గానీ పక్క కొట్టండి, కొన్ని కొన్ని పదాలు అర్థం కూడా కావు. ఎందుకు అని అంటే ఆ కాలం లోపల నైజాం రూలర్స్ కేవలం ఉర్దూను మాత్రమే ప్రమోట్ చేశారు. ఇది మనకు వేరే టాపిక్ ఆఫ్ డిస్కషన్, దట్ ఈస్ రిలేటెడ్ టు గ్రంథాలయ ఉద్యమం, అది మళ్ళా మాట్లాడుకుందాం. బట్ what I'm trying to say is 90% of the population is not access to grandhika telugu, or at least 80% 20% mandi valla em aitadi em gaadu kada. And deeni valla society ki atlanti impact padindi anante, there were gatekeepers for knowledge, there were gatekeepers for resources, there were gatekeepers for ఆపర్చునిటీస్. ఇట్లా ప్రతి ఒక్క దగ్గర ఒకడుండి నీకు బాధారాజు నువ్వు సెలెక్ట్ కాలేవు అది ఇది అన్నట్టు అయిన ఉండే. దీని వల్ల చాలా వరకు సెక్స్ ఆఫ్ పీపుల్ వెనుకబడి ఉన్నారన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి, మనం అసలు గ్రాంధికం నుండి వ్యవహారికానికి ఎట్లా వెళ్ళింది ఇక్కడికి వెళ్దాం. అండ్ దెన్ ఇంకో పార్ట్ ఆఫ్ బిజినెస్ వచ్చేయండి.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meek andistondi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
4: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
5: సూర్య ప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిలకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ట్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
4: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
5: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి please take care of the catering, okay?
6: Sure.
5: How many people are we expecting? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
6: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
5: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. స్మాల్ గ్యాదరింగ్.

0: up to 10K. They have a full-blown kitchen on wheels for on-site and industrial catering. So, ye tension padakunda, just trust Swadeshi.
1: అందరికీ నమస్కారం. నేను వాణి ఉప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకువర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నిస్తం సౌండ్స్ లైక్ హోమ్.
2: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: సో గైస్, వెల్కమ్ బ్యాక్. తెలుగు గురించి గ్రాంధిక భాష నుండి వ్యవహారిక భాష లాగా మారిన జర్నీ ఎట్లుంటుండే ఈ పాట విని తెలుసుకోండి.

అయితే లెట్ మీ గివ్ యూ ఎగ్జాంపుల్. అసలు ఇక్కడ గిడుగు రామ్మూర్తి గారి ఆలోచన శైలి ఎలాంటిది, ఆయన ఏంటి అని అంటే, ఇప్పుడు గ్రాంధికం లోపల ఇంత డిఫికల్ట్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చిన భావంతుల వారికి, సారీ భావంతుల వారు మీరు ఆహారాన్ని

సారీ భోజనముని ఆరగించినార, ఆరగింపొడి అని అంటే మీకు ఏమర్థమైంది? అదే ఇట్లా వచ్చి అయ్యా మేము అన్నం వండాము మీరు తినండి అని అంటే మీకేం అర్థమైంది? ఈజీగా ఫస్ట్ది ఫస్ట్ నాకు చదవడానికే కొన్ని పదాలు పలకలే అండ్ అది నా తప్పు. అట్లనే ఇట్లా వాడుక భాష లోపల అంత కాంప్లికేటెడ్ తెలుగు ఎందుకు అని చెప్పి ఆయన ఆలోచన. ఎందుకు అని అంటే నువ్వు ఒకవేళ ఫిజిక్స్ థీరమ్స్ గానీ ఇట్లాంటివి ఏమైనా ఆలోచించాలి, అక్కడ భావంతుల వారు ఇది చేశారు దాని వలన ఇలా జరిగింది అని అంటే ఎట్లుంటది చెప్పండి? అదే నాకు ఎగ్జాక్ట్ కాంప్లికేటెడ్ వర్డ్స్ తెలీదు, బట్ అంత కాంప్లికేషన్ ఉంటే ఎవరికి అర్థం కాదు కదా. ఎగ్జాక్ట్లీ మన తెలుగు సొసైటీలో కూడా అదే అవుతుండే. దాని వల్ల ఏమైంది అని అంటే మనం ఇండియా తోటి గానీ ప్రపంచంతో గానీ కంపీట్ చేయలేకపోయాం. ఒకవేళ మన వాళ్ళు అప్పుడే కంపీట్ చేసేటు మొదలు అయిపోయింది అనుకో, బ్రిటిష్ వాడు మన దగ్గరకు వచ్చేటోడే కాదు. ఎందుకంటే తెలుగు అంత ఇంటెలిజెంట్ బేసికలీ. ఇది జరిగిందనమాట. దీని తర్వాత ఆయన ఏం చేశారంటే, అయ్యా ఇలా కాదు, మనం సరళీకృతం చేయాలి భాషను, వాడుక భాష లెక్క చేసి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే లెక్క చేయాలి అన్నట్టు ఆయనే నడుం బిగించింది. అండ్ తెలుగు శ్రోతలారా, నడుం బిగించారు అనే ఉపమానం దేనికి వాడతారు అంటే ఈ ఈడియం ని ఎక్కడ వాడతారు ఒకవేళ తెలిస్తే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 9726361966. ఇప్పటికైతే ఒక చక్కటి పాట ఫర్ అవర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

ఎస్, మంచి మాట, మంచి పాట విన్నారు కదా. ఇందాక నేను అడిగిన ప్రశ్న ఏంటి అని అంటే నడుం బిగించడం అంటే ఏంటి, మనకు శ్రీనివాస్ గారు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. బట్ లెట్స్ వెయిట్ ఫర్ అదర్ కాలర్స్ టు. ఇందాక ఏడున్నాం గిడుగు రామ్మూర్తి గారు అలాంటి పేరు ఏమంటారు, నడుం బిగించారు. ఇప్పుడు నడుం బిగించినాక ఏం చేయాలి అంటే, ఇప్పుడు యుద్ధాలు చేసుడు కాదు కదా భాష, దీని కొరకు వాళ్ళు ఏం చేశారు అని అంటే ఫస్ట్ ప్రాబ్లం అర్థం చేసుకోవాలి. ఈ గ్రాంధిక తెలుగు ఎక్కడ దాకా పోయింది అని అంటే, ఇంటికి వచ్చే న్యూస్ పేపర్లు ఉంటాయి కదా, గాంధీలో కూడా ఇదే గ్రాంధిక భాష ఉండే. ఇట్లా ఇప్పుడు నాలుగు ఓపెన్ చేసిండు అనుకో, అంటే నాకు ఎగ్జాంపుల్ సేమ్ ఇవాళ కూడా అర్థమవుతుంది. అంటే ఇమాజిన్ క్రికెట్ కామెంటరీ కూడా మనం చదువుతున్నాం అనుకో, గవాస్కర్ గారు తన బల్లమును తీసుకుని ఇలా బంతిని కొట్టేవను అని అనుకుంటే ఏదో ఉన్నది అనుకోండి, అంటే నాకు ఎగ్జాక్ట్ పదాలు రావట్లా, బట్ అది ఉంటే ఎట్లుంటది, అదే అరే కవర్ డ్రైవ్ లోపల ఇట్లా షార్ట్ కొట్టిండు, అట్లా షార్ట్ కొట్టిండు అంటే కళ్ళకు కట్టినట్టు ఉంటాయి కదా, అదన్నమాట చెప్పాలనుకున్నా. అండ్ ఇమాజిన్ జాబ్స్ ఏమైనా నువ్వు అప్లై చేసుకోవాలి, ఇప్పట్లో ఎక్కువ పోర్టల్స్ లేకపోతుండే, లింక్డ్ఇన్ లేదు, రిఫరల్స్ లేవు, ద ఓన్లీ వే ఎవరో ఒక అంకుల్ చూసి అరే నాన్న ఇక్కడ జాబులు పడ్డాయిరా మన కోల్ ఫ్యాక్టరీలోనో సింగర్ రేడింగ్లోనో ఆడనో ఇడనో పోయి అప్లై చేసుకోండి అని అంటే మనం ఆ ఫామ్ కట్ చేసుకుని పోతాం. తీరా అక్కడికి వెళ్ళినాక అసలు ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయో కూడా అర్థం కావట్లేదు. ఉభయకు శలోపరి ఇట్లాంటి వింత వింత పదాలు ఉన్నాయనుకో ఎట్లా. సో నీకు చదువుకి గ్రాంధిక తెలుగు, అప్లికేషన్ నింపనీకి గ్రాంధిక తెలుగు, లెటర్ రాయనీకి గ్రాంధిక తెలుగు. నువ్వు ఒకవేళ వాడుక భాషలో ఏమన్నా లెటర్ రాసినావు అనుకో, నేను బొంగు సెలెక్ట్ కూడా చేసుకోరు. ఇంత ప్రాబ్లమ్లు ఉంటుండే. ఇదంతా ఆయన అబ్జర్వ్ చేసి అరే ఇట్లయితే ఎట్లారా యూత్ మొత్తం వెనకబడిపోతున్నారని చెప్పి ఆయనే ముందటికి వచ్చి పెద్ద పెద్ద పిటిషన్స్ వేసి లైక్ జామిన్ గవర్నమెంట్ తోటి ఫైట్ చేసి, అయ్యా అట్లా కాదు ఇలా ఉండాలి అలా ఉండాలి, పరిపాలన లోపల ప్రజలకు వాళ్ళ నాలెడ్జ్ ఎంత ఇంపార్టెంటో అర్థమయ్యేటట్టు చేసిండ్రు. ఎందుకనంటే భాష ఎందుకు వాడతాం భయ్ మనం అంటే, నా లోపల నా బుర్రలున్నది నీకు చెప్పనీకి, నీ దగ్గర ఉన్నది నేను విననీకి కదా, ఇదంతా లేదు నేనేదో మాట్లాడి నీకేదో అర్థమై వాడేదో మాట్లాడి ఇంకేదో అర్థమైతే భాష ఎందుకు దానికి మూకి సైగలు ఉంటాయి కదా గట్లా. సో అందుకని ఆయన ఏం చేసిండే, భాష గొప్పదే నేను ఒప్పుకుంటా బట్ భాషను వాడేటోడు కూడా గొప్పవాడే, సో అందుకని అట్లా చేంజ్ చేసుకోవాలి అని ఆయన ఈ తెలుగు భాషకు చాలా కష్టపడ్డారు. అందుకని అప్పటి నుండి ఆయన పుట్టినరోజు గుర్తుగా తెలుగు భాషా దినోత్సవం చేసుకుంటాం. ఇప్పటికైతే ఇంకో పాట వినేసి వచ్చేద్దాం, దాని తర్వాత మనం గిడుగురామూర్తి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.

అట్లా ఒక షేర్ ఒక దగడ్లోకి వచ్చి మన జనరేషన్ ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేసిండు గిరుగు రామ్మూర్తి గారు. ఇప్పుడు ఓకే, నేను ఈయన గురించి చదివినప్పుడు మన మోడర్న్ జనరేషన్ ఈయన జర్నీ దగ్గర నుండి ఏం నేర్చుకోవచ్చు అని అంటే, లైక్ నేను బేసికలీ హిస్టరీ ఎట్లా చదువుతానంటే, ఏదైతే తప్పులు పాత జనరేషన్ వాళ్ళు చేస్తారో ఆ తప్పులను మనం రిపీట్ చేద్దామన్నమాట. ఇప్పుడు వీళ్ళ దగ్గర జరిగిన మిస్టేక్ ఏంది అని అంటే, అంటే ఆ టైంలో ఉన్న మన తెలుగు వారి దగ్గర జరిగిన మిస్టేక్ ఎట్లాంటిది అని అంటే, ఫస్ట్లీ మనం ఒక చైన్ అర్థం చేసుకోవాలి. చైన్ చైన్ యాజ్ ఇన్ ఒక సొసైటీ ఫ్లరిష్ కావడానికి నీకు ఒక చైన్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ద ఫస్ట్ స్టెప్ ఈజ్ టు నో ది లాంగ్వేజ్, దెన్ దాని లోపల ఏదైతే సైన్సెస్ గురించి నేర్చుకుంటామో దాంట్లో ఉన్న అర్థాన్ని తత్వాన్ని నేర్చుకోవడం. నెక్స్ట్ ఆ అర్థాన్ని నేర్చుకున్నాక నీకు ఏదైతే జ్ఞానం వస్తుందో ఆ జ్ఞానాన్ని నువ్వు అప్లై చేయడం త్రూ ఎగ్జామ్స్, త్రూ బిల్డింగ్ ప్రాజెక్ట్స్ ఆర్ వాట్ ఎవర్ యూ క్యాన్ వాలంటీర్ సర్వీస్, ఇట్లా మూడు రకాలుగా నువ్వు బిల్డ్ చేస్తావు. దాని తర్వాత నువ్వు ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగపరచుకుంటావు. లైక్ వెన్ ఎవర్ దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ యూ టెన్ టు అప్లై యువర్ నాలెడ్జ్ అండ్ గెట్ ద జాబ్. దాని తర్వాత ఏం చేస్తావు, నీకు పైసలు వస్తాయి, నీకు పైసలు వచ్చినాక నీ తంకో ఏదైతే ఉంటా నీ సాలరీ ఏదైతే ఉంటుందో ఆ సాలరీ నువ్వు మీ అబ్బాయిలకి ఇచ్చుకుంటావో నీ పిల్లలకి ఇచ్చుకుంటావో అది అదే నీ ఇష్టం. లైక్ ఎట్ ది ఎండ్ నువ్వు ట్యాక్సులు కడతావు, నువ్వు ట్యాక్సులు కడితే ఆ రాష్ట్రం ఆ దేశం ఆ వీధి అవన్నీ డెవలప్ అవుతాయి. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకున్నావు, ఒక్క భాష నేర్చుకుని ప్రాపర్ గా అర్థమైతేనే ఇంత చేంజ్ ఉంటే ఇమాజిన్. సారీ, ప్రాబ్లం ఏంటి అని అంటే ఆ భాష దగ్గరనే బిస్కెట్ అయింది అనమాట మన వాళ్ళకి. భాషనే అర్థం కాకపోతే ఒక సంవత్సరం కష్టపడతావు, రెండు సంవత్సరాలు కష్టపడతావు, దగ్గర దగ్గర ఒక ఐదారేళ్ళు నువ్వు ఎప్పుడు ఫెయిల్ అయితానే ఉన్నావు అనుకో, చెప్పేటోడు లేడు. అప్పుడు ఏమవుతుంది, పదేళ్ళు వెనుకబడుతుంది కదా ఆ సమాజం.

గదైందన్నమాట అప్పట్లో. ఇది దిస్ వాజ్ ది ప్రాబ్లమ్ స్టేట్మెంట్ విచ్ హీ ఫౌండ్ అండ్ సాల్వ్డ్. దాని సొల్యూషన్ ఏంటి అంటే గ్రాంధికం నుండి వ్యావహారికాన్ని తెలుగు భాషలో, ఐ మీన్ తెలుగు పుస్తకాల లోపల వాడుకోవడం, నాలెడ్జ్ లోపల వాడుకోవడం, న్యూస్ పేపర్స్ లో వాడడం, సినిమాలలో వాడడం, పాటలలో వాడడం అండ్ ఇన్ఫాక్ట్ డ్రామాలలో వాడడం, ఇవన్నీ చేసినాయి. అండ్ మీరు అబ్జర్వ్ చేయండి, ఏ డ్రామాలు అయితే ఏ సినిమాలు అయితే మరీ గ్రాంధికమైన డైలాగులు రాస్తాయో, ఐ మీన్ వాడతారో, అవి అస్సాం అయిపోతాయి సినిమాలు, ఎందుకంటే ఏమైనా అర్థం కావు కాబట్టి. అందుకని అప్పటి నుండి మాస్ డైలాగులు రాయడం, మాస్ వ్యావహారిక అది రాయడం స్టార్ట్ చేసినారు. అప్పటి నుండి సినిమాలు హిట్ అయింది. ఇప్పుడు బాహుబలి లాంటివి అందుకనే నీకు గ్రాంధిక తెలుగులు ఉండవు, వ్యావహారిక తెలుగులోనే ఉంటాయన్నమాట. అందుకని అంత కలెక్షన్స్ వచ్చినాయి. సైడ్ ట్రాక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక చక్కటి పాట విందాం, ఎందుకంటే పైసల గురించి మాట్లాడినాం కదా. నాకు ఈ పాట ఎప్పుడు విన్నా గదే అనిపిస్తుంది. హౌ ఎ సొసైటీ కెన్ ఫ్లరిష్ అట్లా.

నాకు ఈ పాట ఎవరు రాశారో ఎగ్జాక్ట్ తెలీదు, బట్ ఏమన్నా కాంపోజిషన్ అని అనిపిస్తుంది. అంటే ఆ పదాలు, అంటే నీకు లిటరల్ గా ఒక విధంగా ఏది, వాట్ ఎగ్జాక్ట్లీ ద వరల్డ్ ఇస్ లాకింగ్ అని చెప్పుకుంటానే అరే నువ్వు ఏమేమి చేయొచ్చు నీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అంత బ్యూటిఫుల్ గా రాసిండు. ఐ మీన్ బై ఎనీ ఛాన్స్ ఈ పాట రాసింది ఎవరో మీకు తెలిస్తే తెలుసుగా, నంబర్ 9726361966. అండ్ ఫైనల్లీ మనం ఇందాక

గిడుగు రామూర్తి గారి వల్ల తెలుగు వారి ఆలోచన విధానం ఇలాంటిది. సో లైక్ నువ్వు ఇట్లా ఆలోచిస్తావు అంటే నీకు ఎట్లా చెప్పాలి, ఒక రెఫరెన్స్ ఇవ్వాలి అంటే ఆల్ ద వే ఫ్రమ్ శాతవాహనస్ టు ఇప్పుడు జరిగిన వేటూరి రామమూర్తి, వేటూరి గారు గాని సిరివెన్నెల గారు గాని వీళ్ళందరి లోపల కామన్ థ్రెడ్ ఏంటంటే, ధీరజ్ గారి లోపల గాని మీ లోపల గాని నా లోపల గాని మనందరికి కామన్ థ్రెడ్ ఏంటి అంటే ఆలోచన శైలి. మనందరి ఆలోచనలో ఒక విధంగా ఉంటాయి, దానికి ఏందిరాబాయ్ బ్యాక్ స్టోరీ, ఒక బ్యాక్ బోన్ ఏందిరాబాయ్ అంటే తెలుగు భాష. ఆ భాష ఉంది కాబట్టే మనం ఒక విధంగా ఆలోచిస్తున్నాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, భారతీయార్ గారు కానీ లేకపోతే ఇంకెవరన్నా పెరియార్ గాని వీళ్ళ ఆలోచన విధానం చూడండి, తమిళ్ వాళ్ళది కానీ కన్నడ లోపల వీళ్ళది కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఐ మీన్ మనం అలా మళ్ళా మనం అందరం భారతీయులమే దానికి కాదన్నట్లే, బట్ దాంట్లోపల యూనిటీ అండ్ డైవర్సిటీ అని అంటారు కదా, ఎంత విచ్ఛేదనం ఉన్నా మళ్ళా మనం అందరం కలుసుకోబోతాం అన్నమాట. గది ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఈ ఐడెంటిటీ రావడానికి గ్రాంధికం ఉంటే ఐడెంటిటీ కలిసేది కాదు, ఇంకా డిఫరెన్స్ ఎక్కువయ్యేది. ఆ డిఫరెన్సెస్ వెళ్లి అందరం కలుపుగోలు ఉన్నాం కాబట్టే గిన్ని మాండలికాలున్నా గిన్ని యాసలున్నా కలుపుగోలు ఉన్నాం కాబట్టే తెలుగు ఉనికి ఇంకా మెల్లమెల్లగా వృద్ధి చెందుతుంది. దాని వలన ఇప్పుడు సిలికాన్ ఆంధ్ర ఇట్లాంటివి ఎందుకో అది కావాలి అని అంటే వాడేటోళ్ళు ఉండాలి కదా నెక్స్ట్ జనరేషన్స్ లో. గట్లా అదండి తెలుగు భాషా దినోత్సవం గురించి మంచిగా మంచిగా విన్నాం కదా. ఇప్పుడు మనం మెల్లగా మన కిష్టిగన్ దగ్గరకు వద్దాం, ఎందుకంటే మనం బర్త్డే రేపు కృష్ణాష్టమి. సో మన కృష్ణుని గురించి కొంచెం మెల్లమెల్లగా మాట్లాడుకుందాం. నేను ఎందుకు కృష్ణుణ్ణి కిష్టిగా అంటే, మీరు ఇప్పుడు నన్ను కాల్ చేసి తిట్టకండి, దానికి ఒక బ్యూటిఫుల్ జర్నీ ఉంది, మీకు ఈ గంట ఉంటే మీకే అర్థమవుతుంది.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Public places ante public places for a reason. Pakavala chetla nunchi pullu koyadam, public places lo manam vesina chetta alage vadilesi veldadam, landscaping loki unsolicited ga vellipovadam. These are a big no. Manam koncham jagrataga, most importantly mindful ga undama. Public parks, streets, community playgrounds, pools lanti places ni manam velle mundu ela undo vellipoyetappudu alage unchudam. Small actions can make a big difference and help create a cleaner, safer community for everyone.
2: ఆయుష్మాన్ భవ ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
3: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
4: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
3: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
4: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
6: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you.

0: And Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. ఇస్తిలమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
1: అమ్మా, Saturday movie?
0: మనబడి క్లాస్. ఉప్పు కప్పు రంబు, తెలుగు పద్యం చెప్పు.
1: ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక.
0: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 to 5 miles లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ manabadi.silicon.andhra.org.
2: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
3: ఐ హావ్.
2: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం,
3: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.

0: సో గైస్ అబ్బా మంచి పాట విన్నాం కదా, ఇట్స్ ఫ్రమ్ ది మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. అందులోపల నుండి అండ్ మెల్లే మనం స్విచ్ అయిదాం, టాపిక్ చేంజ్ అవ్వాలి కదా. రేపు మన అసలే మనోని బర్త్డే, కిష్టియాడు కృష్ణుడి బర్త్డే. సో ఇప్పుడు మీరు అనొచ్చు, ఎందుకు నువ్వు కృష్ణుణ్ణి కిష్టిగాడు అని అంటున్నావు, హౌ డేర్ యు ఆర్ అన్నట్టు మీరు అనొచ్చు. అయితే నేను మీకు ఒక పాయింట్ చెప్తాం. ఇట్స్ ఫ్రమ్ ది లిరిక్ ఆఫ్ అన్నమయ్య గారు. అన్నమయ్య గారు ఒక పాట రాసిండు, దాన్నే భావములోన భాగ్యమునందున గోవింద గోవింద అని ఒకటి ఉంటది. ఇంకోటి, ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీవు. ఇది చాలా మంది వింటారు, చదువుతారు, పాడతారు, దాని లోపల లిరిక్ ఒక్కసారి మీరు అర్థం చేసుకున్నారనుకో క్రేజీ ఉంటారు. అంటే ఎంత పర్సనల్ గా నువ్వు కృష్ణుణ్ణి ఫీల్ అయితే వాడు కూడా నిన్ను అంత పర్సనల్ గా ఫీల్ అవుతాడు. అంటే ఎంత హై ఇస్తుంది కదా. సారీ, నేను టైపింగ్ లో కూడా ఎంత పర్సనల్ గా టైప్ చేస్తున్నా. అదనమాట, ఇది అన్నమాచార్యుల వారు రియలైజ్ అయిన అనుభూతి. అంటే అన్నమాచార్యులు ఒక్కరే కాదు, ఇందాక మనీష్ గారు కాల్ చేసి చెప్తా ఉండే ఏంది అని అంటే, మనం తెలుగు భాష గురించి మాట్లాడినప్పుడు సరళాకృతం చేసినట్టు ఈయనది కూడా సరళమైన శైలి. నీకు నాకు పండిత పామర శుంఠ అందరికి అర్థం, శుంఠ అని అంట సారీ, అందరికి అర్థమయ్యే రీతి లోపల భక్తిని ముందట పెట్టింది అన్నమాచార్యుల వారు. ఈయన కన్నా ముందు ఇంకొకరు ఉన్నారు, ఆయననే పోతన గారు, పోతన మహత్యులు. సరళమైన శైలి లోపల ఆయన ఉంటుండే. ఇంతకే ఏడున్నా ఎంత మాత్రమున. సో మీరు కూడా ఇట్లనే పర్సనల్ గా తీసుకోవాలని ఆలోచనతోటి నేను కృష్ణుణ్ణి కిష్టిగాడు అని అంటా ఉంటా అనమాట. అండ్ ఆ ప్రాసెస్ లోపల మీకు ఏమైతుంది అని అంటే, వాడు చేసే బాల్యోపాచారాలు వినాలనిపిస్తుంది, చదవాలనిపిస్తుంది. శృణ్వన్ తపహ అనుకుంటా మన తాతలు అంటుండే, గుర్తుందా? ఫర్ దోస్ ఆఫ్ యూ డదన్నో, నువ్వు కృష్ణుని గాథలు, కృష్ణుడు కృష్ణుడు అనే కాదు, మీరు శివుణ్ణి తీసుకోవచ్చు, అమ్మవారిని తీసుకోవచ్చు. కాకపోతే మనకు డిసడ్వాంటేజెస్ ఏంటంటే, శివుని గురించి బాల్యోపచారాలు ఏడు ఉండవు. శివుడు బేబీ ఉన్నప్పుడు ఇట్లా చేసిండు, వాళ్ళింటికి పోయిండు, వీళ్ళింటికి పోయిండు అని ఎక్కడ కథలు ఉండవు. అలాగనే అమ్మవారిది కూడా బాలా త్రిపుర సుందరి అని ఉంటది, కానీ యాజ్ ఆఫ్ అంటే నేను ఇంకా చదవలేదు. ఆ అమ్మవారు చిన్నగా ఉన్నప్పుడు అల్లరి చేశారు అని నేను ఎక్కడ చదవాలి. సో నాకు తెలిసింది, నేను విన్నది ఇప్పటి వరకు అయితే కృష్ణుడి గురించి. సో అందుకని ఐ హావ్ దిస్ పర్సనల్ కనెక్షన్ విత్ హిమ్. అండ్ ఈ పర్సనల్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటేనే పోతన గారు ఒక శ్లోకం వదిలిండ్రు, అది నాకు ఎగ్జాక్ట్ గుర్తుకులేదు, నేను ప్రాక్టీస్ చేసి మళ్ళీ వస్తా. అండ్ ఇలా నీ పాట వినేది వచ్చేయండి.
1: మనం కవర్న పాడలు అడంగియ కీప్యాడ్ కార్వా మొబైల్.
0: ఈ పాట పాడింది ఎవరో తెలుసా? తెలిస్తే కాల్ చేయాల్సిన నంబర్ 9726361966.

ఎస్, నాకు శ్లోకం గుర్తొచ్చింది. అది ఏంటట అని అంటే, సిరికింజప్పడు శంఖ చక్ర యుగముంజేదో తర్వాత నాకు లిరిక్స్ గుర్తులేవు. బేసికలీ మీనింగ్ ఏంది అని అంటే, కృష్ణుని ఎవరు విష్ణువుని ఆర్తితోటి ఎవరైతే పిలుస్తారో వాడు ఎట్లొస్తాడట అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ చేసుకోండి, అందరు కళ్ళు మూసుకొని ఇట్లా తినని కూర్చున్నాడు మా ఆయన, పంచభక్ష పరమాణాలు తిరుపతిలో అందరు ప్రసాదం ఇచ్చేదంతా పెట్టుకున్నాడు. ఏమండవమ్మా లక్ష్మమ్మ అని చెప్పి కూర్చొని తినని కూర్చోగానే ఎవడో నాలాంటాడు వచ్చి గోయిందా కిస్తి అనగానే ఆయన అమ్మ ఎవడు పిలిచింది ఈ టైంలో అని చెప్పి ఉరుక్కుంటూ వస్తాడు. ఎట్లా అంటే, ఆ అమ్మవారి కొంగు వీని చేతికున్న కంకణానికి అంటుకుంటది. అంటే చాగంటి గారు చెప్పింది, నాగపోతనం కాదు. ఆమెకు చెప్పాడు ఉరికిపోతాడు, ఈమెనేమో వడ్డించాలి పాప మనోనికి పెరుగంటిష్టం నీరంటిస్తాం అని చెప్పి రెడీ ఉంటది. ఆయన వెళ్ళిపోతాడు. గరుత్మంతుడు ఏమో సార్ సార్ పార్కింగ్ ఇక్కడ చేస్తాం సార్, మనం మీరు అడేది వెళ్ళిపోతున్నారు అని గరుత్మంతుడు షాక్ అవుతాడు. శంఖ చక్ర సుదర్శనలు ఇవన్నీ ఏమో, హే బ్రో నువ్వు వెపన్స్ తీసుకోకుండా పోతున్నావు ఎట్లా పోతావు అది అని. ఈయన స్పీడ్ కి మ్యాచ్ అయ్యేది కేవలం సుదర్శనం మాత్రమే, అది మ్యాచ్ అయ్యి ఈయనకు మ్యాచ్ కనెక్ట్ అవుతుంది. అప్పుడు గజేంద్రుడు సార్ సార్ సార్ నేను ఇక్కడ ఉన్నాను సార్, జర జర నన్ను కాపాడాను సార్, నీ కాల్మొక్త బాంచన్ ఈ మొసలు నన్ను పట్టుకున్నది, నేను ఎట్ల బతకాలి చంపుతున్నది, ప్లీజ్ సార్ కాపాడవా అని అంటే, అప్పుడు రిలాక్స్ బ్రో ఐఎమ్ హియర్ అని చెప్పి, ఐఎమ్ హియర్ వై ఆర్ యూ ఫియర్ ఐ మీన్ వై డూ ఫియర్ అని చెప్పి సుదర్శనం బ్రో డూ యువర్ డ్యూటీ అనగానే ఆ మొసలిని చంపేస్తారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, మొసలిని చంపినరు అది ఇది కాదు. అదంటే అది ఎట్లయినా కథలు ఉంటుంది, మీకు అది అర్థమవుతుంది, కష్టపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాట్ ఈస్ ది మెటాఫర్, దీని వెనకాలన్న అంతరార్థం ఎట్లాంటిది. అంటే ఇంత కష్టపడి పోతన గారు గాని వేదవ్యాసుల వారు గాని ఏదో ఇమాజినేషన్ కి వచ్చింది రాయలేదు భయ్, నీలాంటోనికి నాలాంటోనికి ఎప్పుడన్నా బ్రెయిన్ డౌన్ ఉన్నప్పుడు ఈ కథ ఒక్కసారి నువ్వు గుర్తు పెట్టుకున్నావు అనుకో, కథం ఇట్లా బ్రెయిన్ హైపర్ యాక్టివ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే నీ వెనుకున్నది మామూలు కాదురా, బ్రహ్మాండాలను నడిపించే టోడు అని నువ్వు రియలైజ్ అయినప్పుడు హై ఇస్తుంది, హై ఎట్లిస్తుంది చెప్పు అదనమాట. అదే ఎట్లా మనం ఈ పాడైపోయినాక విందాం మాట్లాడుకుందాం.

అంటే ఇంత ఖచ్చితంగా మనం ఎట్లా చెప్పగలుగుతాం వాడిట్లో, అంటే అదేమంటారు, ప్రామిస్ చేసిండు అంటే నువ్వు ఎక్సైట్ అయినట్టు వాడు ఎందుకు ఎక్సైట్ అవుతాడని మీరు అడగొచ్చు. అయితే నేను మీకు రెండు రిఫరెన్సెస్ ఇస్తా. ఒకటి అదేదో పర్వం ఉంటుంది భయ మహాభారతంలో, ఆయన ఇట్లా ప్రామిస్ చేస్తాడు ఏంటంటే, అంటే మీరు విష్ణు సహస్రనామాలలో కూడా లాస్ట్ కి వినొచ్చు, అండ్ అది కూడా కష్టం అనుకోండి, ఎల్ఐసి అడ్వర్టైజ్మెంట్ వినండి. ఎల్ఐసి అడ్వర్టైజ్మెంట్ లోపల అనన్యాస్ చింతయంతోమం ఏ జన పర్యూ పాతతే తేషా నిత్యా వ్యుక్తానం యోగక్షేమం వహామ్యహం. ఎల్ఐసి కూడా ఎట్లా చేసిండు అని అంటే, నువ్వు ఉన్నా లేకపోయినా నీ గురించి ఆలోచించేది నీ ఇన్సూరెన్స్ మాత్రమే, అదే నేను అని చేసిండు. బట్ అపారెంట్లీ అది మన కృష్ణుడు ప్రామిస్ చేసిండు అనమాట. ఎంత ఎంత ఈజీగా తస్కరించిందో చూసిందా అది. అండ్ దీనివల్ల మీకేం అడ్వాంటేజ్ అంటే, ఇప్పుడు నిజంగానే అన్ని బ్రహ్మాండాలు దాటి వాడు వస్తారా అంటే మేబీ వస్తాడేమో, నీ తపశ్శక్తితోటి అది పాసిబుల్ అవుతుందేమో. బట్ పాయింట్ ఏంటి అని అంటే, నీ అంటే అగైన్ గాడ్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ అసోసియేటెడ్ టు యువర్ మైండ్ అనమాట. నీ మైండ్ తోటి ఆడుకునేది ఏదైతే ఉండదో దానే దేవుడు అని అంటారు మన వాళ్ళు. అంటే ఈ అద్వైతం గురించి నువ్వు చదివితే నీకు దీని గురించి తెలుస్తుంది. ఊరుకూరికి శంకరాచార్యుల వారు భజగోవిందం భజగోవిందం పాహిమురారే భజగోవిందం అని ఎందుకు అన్నారు అని నువ్వు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎందుకు అనంటే, ఈ పాట విన్నాక మీకే అర్థమవుతుంది. ఎప్పటికైతే ఈ పాట వేసి వచ్చేయండి, ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుంది కదా, మీకు కూడా బోర్ కొడుతుంది.

ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా మోహముద్గరం భజ గోవిందం భజ గోవిందం. ఫర్ దోస్ ఆఫ్ యూ డజంట్ నో మోహముద్గరం అంటే ఎట్లా అంటే ఎట్లా పలు మీకు మనకు మన మైండ్ ఒక దానికి ఎప్పుడు అటాచ్ అవుతా ఉంటుంది, దట్ కాల్డ్ ఇల్యూషన్. ఆ ఇల్యూషన్ కి ఒక్కొక్కడు ఒక్కొక్క పేరు పెడతాడు, ఒకడేమో చదువు అని, ఒకడేమో స్టేటస్ అని, ఒకడేమో పిల్ల అని, ఒకడేమో ఇంకేదో అని, ఇంకోటి ఒక్కొక్కటి ఒక్కొక్క అది ఉంటుంది. ఐడియలీ ఇట్స్ ఇల్యూషన్. ఇల్యూషన్ అని అంటే మళ్ళీ మీరు తప్పుగా అనుకోకండి, అంటే నాకు తెలుగులో ఎగ్జాక్ట్ పదం దొరకట్లే. మాయా మాయా అని అంటే అదేదో అయ్యో ఇదంతా అబద్దమా అట్లా అట్లని కాదు, అదంతా నిజమే, అదంతా అబద్దం కాదు. బట్ నిన్ను ఏం చేస్తుంది అని అంటే నీకు ఇంకా ఎగ్జాక్ట్ ఉపమానం ఇవ్వాలి అని అంటే నువ్వు దేంట్లోనైతే మునిగిపోతావో దాన్ని ఒక సముద్రం లెక్క ట్రీట్ చేయమన్నారు. వెదర్ ఇట్ ఈస్ లవ్, వెదర్ ఇట్ ఈస్ లస్ట్, వెదర్ ఇట్ ఈస్ యాంగ్రీ, వెదర్ ఇట్ ఈస్ గ్రీడ్, వెదర్ ఇట్ ఈస్ హంగర్, ఏదంటది నువ్వు దాంట్లో మునిగిపోతావు. దాన్ని మాయా అనే ఒక సముద్రం. ఈ మాయా అనే సముద్రం నుండి నేను ఏం కాపాడుతుంది అంటే కొంచెం ఫిలాసఫికల్ వెళ్తున్నాం, ఏం కాపాడుతుంది అని అంటే భజ గోవిందం. అరే నాన్న నువ్వు నీళ్ళలో మునిగిపోతున్నావు, ఈ టైం లోపల వ్యాకరణం పట్టుకుని నేను అది పట్టుకుంటా ఇది పట్టుకుంటా అన్నాను కాబట్టి. అంటే అక్కడ ఒక తాత ఉంటాడు మొహముద్గరం లో, డుగ్రుం కరణం నేర్చుకోండి, డుగ్రుం కరణం నేర్చుకోండి, ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ వ్యాకరణం ఇన్ సంస్కృతం. అది ఉండి శంకరాచార్య నెత్తి పట్టుకో, అరే తాత గట్లాగా తాత నువ్వు డుగ్రుం కరణం నేర్చుకుంటే నీ జిందగీ బొంగుబి మారదని చెప్పి అంటాడు. అంటే ఎగ్జాక్ట్ పదాలు కాదు, నహి నహి రక్షతి డుగ్రుం కరణే అని ఆయన అంటారు. అప్పుడు ఆయన అర్థం చేసుకుంటాడా అది మనకు తెలియదు ఆ బ్యాక్ స్టోరీ. బట్ ఏం హెల్ప్ అవుతుంది అని ఆయన అడుగుతాడు, సరే ఇది కాదు నెక్స్ట్ ఏం చేయాలి నేను అని అంటే గో నో అబౌట్ గోవింద, ఆయన గురించి చాంట్ చేయి, ఆయన గురించి అది చేయి. దానివల్ల ఏమవుతుంది అంటే నీ మైండ్ కి ఒక హయ్యర్ పర్పస్ తెలుస్తుంది. నీకు ఇంకా క్లియర్ కట్ గా అర్థం కావాలి అని అంటే ఫైట్ క్లబ్ అని ఒక సినిమా ఉంటుంది భయ్య, మనోడు ఎవరు బ్రాడ్ పిట్ ఇంకా ఎడ్వర్డ్ నార్టన్ ఒక ఇద్దరు యాక్టర్ చేసారు. మీరు ఫైట్ క్లబ్ చూడండి, ఫైట్ క్లబ్ లోపల నీకు ఒక హయ్యర్ పర్పస్ అనేటువంటి నీ పక్కన తేలుతాడు. అంటే నువ్వు ఏదో ఒకటి చెయ్యాలనుకో, నువ్వు చేయలేకపోతావు చూడు, వాడే ఆ హయ్యర్ పర్పస్. నువ్వు వాడిని ఎక్కడ చూసుకోవాలి అని అంటే ఆ గోవిందంలో చూసుకోవాలి. అందుకని హీస్ హై అచీవర్, అన్ని ఉంటాయి వాడి గుణాలు. అంటే ఐఎమ్ స్పీకింగ్ మెటఫరికలీ, ఏదో చెప్పాలని ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అట్లా ఇది తెలుసుకుంటే ఏమైతుంది అని అంటే నీ లోపల ఉన్న షార్ట్ కమింగ్స్ నీకే అర్థమైతుంది. అంతర్ముఖం అని అంటారు కదా పెద్దోళ్ళంతరు, ఆ అంతర్ముఖం ఏందిరా భయ అంటే ఒక్కసారి వాడిని చూసి వాడి గుణాలు చూసి మళ్ళా నీ లోపల నువ్వు చూసుకుంటావు, ఏ చీదిగా ఇంత జలీలు గాడు అని అప్పుడు అర్థమైతుంది. అప్పుడు నువ్వు ఎక్కడ ఇంప్రూవ్ చేయాలో నీకు స్కోప్ దొరుకుతుంది అనమాట. కొంచెం ఆయన కొంచెం లెంత్ ఎక్కువైంది, ఇప్పటికైతే ఒక పాడ వినేసి వచ్చేద్దాం.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Me prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3. IPL మ్యాచెస్ అయినా కొత్త మూవీ రిలీజ్ అయినా న్యూస్ ఏదైనా టైం ఏదైనా ఇదిగా చూడగా రేడియో సురభి అమెరికాలో తెలుగులోస్తాం.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు నచ్చిన ఆఫర్ లెటర్లు
3: అవుతుంది బ్రో. యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
4: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
5: వాట్ ఆర్ డే, ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
6: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
7: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.
8: అందరికీ నమస్కారం. నేను వాణి ఉప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన

0: పాటలతో వాణిజ్యం బ్యాంక్ వర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క లైవ్ దోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
2: ఇంకా చేస్తామంటే
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
4: సో గైస్ వెల్కమ్ బ్యాక్. లాస్ట్ అర్ధ గంటకు వచ్చినాం. ఆ పనుని మాట్లాడుతూ ఎక్కడదాకా పోయినా కూడా గుర్తుకులేదు. సో కమింగ్ బ్యాక్, ఇప్పుడు మన కృష్ణుని జర్నీ గురించి మాట్లాడదాం. ఇప్పుడు కృష్ణుడు అనగానే అందరు ఎట్లా అంటే క్యూట్ గా ఆయన చేసిన బాల్యోపచారాలు గవి గివి నేను ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటా. ఇది ఇంపార్టెంట్, ఇంపార్టెంట్ కాదన్న, బట్ అసలు మనం ఇంకేం నేర్చుకోవాలి వాడి దగ్గర అని అంటే, అసలు అంటే ఐ ఫీల్ ఇది మళ్ళీ నా పర్స్పెక్టివ్ మాత్రమే, వాడికి వాడు ఫేస్ చేస్తున్న డిఫికల్టీస్ అసలు ఎవరు ఫేస్ చేసి ఉండాలని నా నమ్మకం. ఎట్లా అంటే ఇమాజిన్ ఇమాజిన్ మీ చెల్లెలు భర్త యుద్ధంలో పోయాడు, అంటే నీ మేనల్లుడు యుద్ధం చేస్తున్నాడు, భర్త మేనల్లుడు, అసలు భర్తను కాపాడాలా మేనల్లుడిని కాపాడాలా ఇవాడికన్నా సిచ్యువేషన్ వస్తుందా? సరే సిచ్యువేషన్ వచ్చింది ఫర్ సెకండ్ అనే దేవుడు అని అనుకుందాం, భగవంతుడు అంతా అంతా తెలుసు, కావాలంటే సేవ్ చేయొచ్చు, ఆ శక్తి ఉంది కానీ చేయలేడు. ఎందుకు అని అంటే విధికి తల వంచాలి, ఇది ఒక కండిషన్. రెండు, మొత్తం ఫ్యామిలీ కొట్లాడుతా ఉంటే ఆ పనికి చూస్తే ఎవరు వినరు, అప్పుడు ఏం చేయాలి, ఏ సైడ్ తీసుకోవాలి కదా. ఇది ఐ మీన్ పెద్దగైనాక గిని కష్టాలున్నాయి. సరే పెద్దగైనాక ఏమైనా కష్టం ఉండవు బ్రో, నీకుండవా నాకుండవా అట్లని చెప్పి ఒక్కసారి బేబీ కృష్ణుడి దగ్గరికి వెళ్దాం. అరే పాపం వాళ్ళ తల్లిదండ్రుల సిచ్యువేషన్ చూడు, వీడు పుట్టే ముందు 6 పిల్లలు చచ్చిపోయినారు, టెక్నికలీ 7 అంటారు కానీ అది వాళ్ళ అక్క అని అనుకుందాం, యోగ మాయ అని అనుకుందాం, అది పక్కకు పెట్టిద్దాం. 6 చనిపోయినారు, ఎంత క్షోభలు ఉంటారు. ఒకసారి ఒకవేళ వీడు కూడా పుట్టిండు, బట్ వాళ్ళకి ఎట్లా ఉంటుంది, వచ్చేటోడు దేవుడు అని ప్రత్యక్షమైనరు. సే అకార్డింగ్ టు విష్ణు పురాణం అండ్ భాగవతం విష్ణువే స్వయంగా వచ్చి చెప్పిండు నేనే వస్తున్నా అని, బట్ మనం మన కథా పరంగా కొంచెం సేపు వచ్చింది దేవుడు కాదు ఒక మనిషి అని అనుకుందాం, వాళ్ళకెంత పెయిన్ ఉంటుంది కదా. బా ఇప్పుడు వీడు వచ్చిండు మళ్ళా మా కంసుడు వచ్చి చంపుతాడా ఇట్లా ఇట్లా అని ఎంత టెన్షన్ ఉంటది, ఎంత యాంగ్జైటీ ఉంటది, అండ్ పిల్లలు పోయిందని ఎంత డిప్రెషన్ ఉంటది. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇన్ని నెగటివ్ ఎమోషన్స్ నుండి ఒకడు లైట్ లెక్క వచ్చిండు, లైట్ లెక్క వచ్చి ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రులకు ఉపశమనం కలిగించిండు. మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు ఇమీడియట్ గా కృష్ణుడు రాగానే వాళ్లకు దాని పేరేమో డిప్రెషన్ ఉండి కలిగింది, ఐ మీన్ ఉపశమనం కలిగింది అంటే లే, 13 తర్వాత వచ్చి వాడు కంసుని చంపినాక అప్పుడు జైలు నుండి బయటకు వచ్చిండు. అంటే ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు దేవుడికి మొక్కగానే దేవుడు నీ దోస్తు కాగానే నీ డిప్రెషన్ నీ లైఫ్ చేంజ్ అవుతుంది అంటే ఇమీడియట్ గా కాదు, నీకు ఎందుకంటే ప్రారంభ కర్మ ఉంటుంది, నీకు మెల్లగా ఈవెన్చువల్లీ నీ లైఫ్ చేంజ్ అవుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనం ఇంకో పాట వినేసి వచ్చేద్దాం. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్.

సరే ఇందాక ఎవరు అంటున్నారు బ్రో ఎందుకు బ్రో సాడ్ అది ఇది అని అట్లా అంటే యా యాక్చువల్లీ పుట్టిన రోజు టైంలో మనం ఎందుకు ఆయన గురించి నెగిటివ్ చెప్పుకున్నాడు అంటే వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ ఇందాక మనం ఒకటి అనుకున్నాం కదా మోహం ఉద్గారం లోపల ఒక 5-6 నెగటివ్ పాయింట్స్ ఉంటాయి ఆ పాయింట్స్ నుండి కృష్ణుడు ఎట్లా జనాలను బయటికి తీసుకొచ్చిండ్రు అది మీరు ఎక్కడ పోతే అక్కడ కృష్ణుడు ఎక్కడ పోతే అక్కడ ఆనందం ఎట్లా ప్రజ్వలిల్లింది ఇది మనం నేర్చుకోవాలి ఎందుకంటే బాధలు లేవంటే ప్రతోకుంటాయి నీకుండవో నాకుండవో అట్లనే వానికి ఉండదు ఎందుకంటే వాడు భూమి మీదకి వచ్చిండు కదా భూమి మీదకి వచ్చిన ప్రతోకనికి బాధలు ఉంటాయని చెప్పడం ఈజ్ వన్ ఆఫ్ ది ఎసెన్స్ దాని తర్వాత వాడు కూడా మన లెక్కనే లిటరల్ గా ఫస్ట్ లవ్ దూరం అయిపోతుంది ఊరు షిఫ్ట్ అవుతా ఉంటాడు మన లెక్కనే ఇండియా నుండి అమెరికాకి వచ్చినట్టు వాడు కూడా పాపం మధుర ఉత్తరప్రదేశ్ నుండి గుజరాత్కి వస్తాడు భాష రాదు సరే గుజరాత్కి వచ్చినాక సుఖంగా ఉంటారా లే అప్పుడు వాడెవడు జరాసంధుడు యుద్ధం చేస్తాడు సరే జరాసంధుడు యుద్ధం చేస్తే ఒక్క దాంట్ లోపల వాడిని చంపాయచ్చా లే వాడు 15 సార్లు యుద్దానికి వస్తాడు మళ్ళా ఇదంతా యుద్దం చేయడానికి వీడేమన్నా యులిసిస్ ఒడిసియస్ ఎగమెన్నాన్ లెక్క 40-30-50 ఏళ్ళ కాదు ఇంకా 16 ఏళ్ళే కదా 16-20 ఏళ్ళకే పెద్ద పెద్ద యుద్దాలు చేయాల్సి వచ్చింది మళ్ళా పెద్ద సైన్యమా లే వీడు వీళ్ళన్న ఇద్దరే ఇంత యుద్దాలు జరిగినా ఇంత అది జరిగినా అక్కడ వాళ్ళ దగ్గర దాని పేరు ఏమంటారు సస్యశ్యామలం ఉంచుతాడు ఎట్లా ప్రాపర్ టైంలో యజ్ఞ కార్యాలు చేసి యజ్ఞ కార్యాలు చేస్తే మీరు అడగవచ్చు హౌ హాయ్ ఎంత ఎట్లా మాట్లాడతావు బ్రోను అని అంటే యజ్ఞాలు చేస్తే ఏం అడ్వాంటేజ్ ఉంటుంది అని చెప్పింది మనోడే అందుకే యజ్ఞకార అంటే నాకు ఎగ్జాక్ట్ విష్ణు సహస్రనామాల టర్మ్ గుర్తుకులేదు యజ్ఞకారకుడు వీడే యజ్ఞం లోపల ఉన్న అగ్ని వీడే అగ్ని ఎవరికైతే హవిస్తూ పోతుందో వాడు కూడా వీడే కర్త కార హితాచైవ అని అంటారు కదా కర్త వీడే కర్మ వీడే కార్యం వీడే అన్ని వీడే అని ఎట్లా ప్రూవ్ చేసిండో అనేది మీకు

మహాభారతం మొత్తం ఉన్నవి. కొంచెం లెంత్ ఎక్కువైంది, అయినో ఒక పాడ వినేసి వచ్చేద్దాం. అందుకని ఇన్ని చేసిండు కాబట్టే శంకరులు, జగద్గురు ఆదిశంకరులు ఏమన్నారు అంటే, అరే తాత గట్లే కాదు, డుక్రం కరణం కాదు, నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎట్లా వస్తుంది, సబ్జెక్ట్ నాలెడ్జ్ కన్నా ముందు నిన్ను ఏది కాపాడుతుంది, నీ బుర్రని ఏది కాపాడుతుంది. ఎందుకంటే ఇంత నాలెడ్జ్ ఉండి, ఇంత పైసలుండి, ఇంత అదుండి, లాస్ట్ కు ఒక చిన్న నెగిటివ్ థాట్ వల్ల నువ్వు పైకి పోయినావు అనుకో, ఏం లాభం కదా. అందుకని ఆయన ఏమన్నాడనంటే,

ఇది ఇప్పుడు ఇందులోపల రెండు మూడు ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. ఒకటి ఉదర నిమిత్తం బహుకృత వేషం, అదొకటి. ఇంకోటి దాని పేరు ఏమంటారు, పునరపి జరణం, పునరపి మరణం, పునరపి జటరే జటరే శయనం అనుకుంటే ఒకటి ఉంటుంది. అంటే ఐ మైట్ బి రాంగ్, బట్ మీనింగ్ ఏంటి అని అంటే, ఉదర నిమిత్తం బహుకృత వేషం అని అంటే నీకు లిటరల్లీ ఇప్పుడు ఈ జనరేషన్ లో అంటారు కదా, నువ్వు ఐటీలో గానీ ఇందులో గానీ ఉంటే యూ కెన్ నాట్ స్టిక్ టు ఎ సింగిల్ టెక్నాలజీ. నేను ఇందులోనే ఉంటానంటే నడవదు భయ్. నువ్వు ప్రతిరోజు యు హావ్ టు లిటరలీ లెర్న్ సర్టెన్ న్యూ థింగ్స్, లేకపోతే నువ్వు అబ్సల్యూట్ అయిపోతావు. నీ గదర్ చెప్పిండి ఇక్కడ, నువ్వు బహుకృత వేషాలు వేస్తా ఉంటావు ఎందుకంటే కడుపు నింపుకో నీకు. సో నీకు కడుపు నిండుతుంది, అది ప్రాబ్లం కాదు. బట్ దాని వల్ల నెక్స్ట్ ఏమైతుంది అని అంటే, మస్తు కడుపు నిండినోనికి

అడగదు. ఇప్పుడు మనం అదే స్టేజ్ లో ఉన్నాం అనమాట. బాగా గడుపు నిండి మనకి ఏమవుతుంది అని అంటే అరిగించుకోవడానికి ప్రాబ్లం అవుతుంది. అందుకనే ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయి ద అమౌంట్ ఆఫ్ సైకలాజికల్ డిసార్డర్ సైకలాజికల్ ఇష్యూస్ ఈ కాలంలో ఎందుకు ఎక్కువైంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్నోసిస్ ముందు చేయలేదు, సెకండ్ ఆఫ్ ఆల్ మనకు ఇప్పుడిప్పుడే వీఆర్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ అవర్ ఓన్ ఇష్యూస్ అనమాట. అది ఎందుకు అని అంటే మనకు ఫిజికల్ వర్క్ తక్కువైపోయింది, పాయింట్ నెంబర్ వన్. సెకండ్ పాయింట్ ఏంది అని అంటే మనకు సెకండ్ ఆఫ్ ఆల్ మనకు ఇప్పుడిప్పుడే వీఆర్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ అవర్ ఓన్ ఇష్యూస్ అనమాట. అది ఎందుకు అని అంటే మనకు ఫిజికల్ వర్క్ తక్కువైపోయింది, పాయింట్ నెంబర్ వన్. సెకండ్ పాయింట్ ఏంది అని అంటే మనకు ఉద్యోగం ఇల్లు తప్ప వేరే ప్రపంచం తెలియదు. ఇది నెగిటివా పాజిటివా అది మళ్ళా మనం ఎప్పుడైనా మాట్లాడుకుందాం. దీని వల్ల ఏమవుతుంది అని అంటే ఒక అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగం లోపల నీకు కొంచెం స్ట్రెస్ ఎక్కువైంది కత్తం, అది ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది అని అంటే నువ్వు ఫ్యామిలీ మీద చూపు పెట్టాలని ట్రై చేస్తావు కానీ యూ లెర్న్ ఫ్రమ్ యువర్ ప్రీవియస్ జనరేషన్స్ దట్ నీ స్ట్రెస్ ని వేరే వాళ్ళ మీద చూపు పెట్టదు అని. అప్పుడు ఏమైతే నీ లోపల నువ్వే మింగి మింగలేక కక్కలేక బతుకుతావు అనమాట. దీనివల్ల ఏమవుతుంది, నీ బుర్ర లోపల స్ట్రెస్ పెరుగుతుంది. స్ట్రెస్ పెరిగితే ఏమవుతుంది, తిండి అరగదు, నిద్ర రాదు, ఇంకా గలీజ్గా ఉంటది కానీ సలీలు ఉంటది కానీ మలమూత్ర విసర్జనలు కూడా సరిగ్గా జరగవు, గిన్నైతే అనమాట. అరే ఇవన్నీ కాదురా భయ్, నువ్వు ఇవాళ ఉంటావు రేపు పోతావు, చిల్లుండు సరే ఇవాళ ఉంది పోతావు. అంటే అఫ్కోర్స్ మళ్ళీ నేను అగైన్ ఐఎమ్ కనెక్టింగ్ ఇట్ టు ఇల్యూజన్ సేయింగ్ దట్ ఇవన్నీ ఏడ నుండి వస్తాయి రా భయ్ అని అంటే ఏదో కావాలి ఏదో కావాలి అని మనం మొదలైతాం అనమాట. అక్కడి నుండి వచ్చేటివే గిది అంటే ఇట్లని చెప్పి ఉద్యోగం మొదలయ్యండి అందరు అడవులలో కోండి అని అంటే చెప్పుతోడి కొడతారు ఇంట్లో. సో అది ఉండాలి ఇది ఉండాలి, బట్ ఏది నెత్తికి ఎక్కొద్దు అని చెప్పడమే ఈ ముఖ్య ఉద్దేశం అదనమాట. ఇప్పటికైతే ఒక పాఠం వినేసి వచ్చేయండి, దాని తర్వాత మనం ఇంకా కృష్ణుని గురించి ఇంకేం మాట్లాడాలో నేను కూడా డిసైడ్ అవుతా. ఎందుకంటే ఒకటా రెండా ఎన్ని కథలు ఉన్నాయి బ్రో అని గురించి చెప్పనీకి.

ఎప్ ఇంకొక కథ చెప్తా. ఇంకొక కథ ఎవరు అని అంటే, పురాతన కాలంలో ఒకడు ఉండేటోడు, వాని పేరు ఏంట్రా అంటే పౌండ్రక వాసుదేవుడు. ఈ పౌండ్రక వాసుదేవుడు ఎట్లాంటి వాడు అని అంటే, ఫన్నీ స్టోరీ భయ్య. సో వీడు ఎట్లానంటే, పాపం కృష్ణుని లెక్కనే తయారైతాడు, కృష్ణుని లెక్కనే నెమలిపించం పెట్టుకుంటాడు, వాళ్ళ లెక్కనే ఒక డూప్లికేట్ సుదర్శన చైనా నుండి తెప్పించుకుంటాడు ఎప్పుడు తిరిగేటట్టు, అండ్ వాళ్ళ లెక్కనే ఫ్లూట్ అంటే అఫ్కోర్స్ వీనికి వాయించడం రాదు కానీ ట్రై చేస్తూ ఉంటాడు. లిటరలీ ఇద్దరు ఒక వేషభూషాల లోపల ఇద్దరు ఒకే తీరు ఉండడానికి ట్రై చేస్తారు, అంటే కృష్ణుని లెక్కనే మాట్లాడడానికి, ఆయన లెక్కనే ఆలోచించడానికి కాపీ కొడుతూ ఉంటాడు. సరే ఉన్నోడు ఉండొచ్చు కదా, అన్ని నేర్చుకున్నాడు, సరే వెరీ గుడ్, నువ్వు కూడా మంచి గుణాలు నేర్చుకుంటున్నావు, సంతోషం. వీడేం చేస్తాడు, పోయి డైరెక్ట్ కృష్ణుడితో యుద్ధానికి పెట్టుకుంటాడు. రే నువ్వే డూప్లికేట్ కృష్ణుని, నేనే ఒరిజినల్ కృష్ణుని అని అంటాడు. కృష్ణుడు పాపం వచ్చి నవ్వుతాడు, అరే ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా చోటు, ఇప్పుడు సడన్ గా యుద్ధం ఎందుకు నాతోటి అని అంటాడు. వీడుండి ఏ చల్ చల్ నేనే ఒరిజినల్, నువ్వే డూప్లికేట్ అన్నట్టు అంటారు. అంటే దీని వెనకాల ఉన్న తాత్పర్యం ఏంది అని అంటే, చాలా మంది కొంచెం నాలెడ్జ్ కొంచెం అది ఇది రాంగ్ అనే, వీఆర్ ది గాడ్స్, వీఆర్ యాజ్ గుడ్ యాజ్ గాడ్స్ అని కొంతమంది ఫీల్ అవుతారు. ఇక్కడ అది ఏంది అని అంటే, గాడ్ అనేది తత్వం అనేది, అంటే నువ్వు అనుకోవడానికి నువ్వు వాడు, అవడానికి నువ్వు వాడేవాడు అన్నట్టు. యు కెనాట్ బి ఈక్వల్ టు గాడ్ మన వాళ్ళు కొంతమంది నెత్తికెక్కించుకుంటారు కదా గట్లా. సో అది కాకుండా నువ్వు గురువు లెక్క చూడు, తప్పు లేదు, ఎవరినైనా గురువు లెక్క చూడు, వాడు మంచి చెప్తున్నాడంటే గురువు లెక్క చూడు, అంతే తప్ప నేను దేవుడు ఒక్కడే అని ఎవడని అన్నాడు అనుకో, అక్కడ అర్థం చేసుకోవాలి, ఏ వీడేదో పెద్ద టెండర్ పెట్టేటట్టున్నాడు మన పైసలకి అని. ఎగ్జాక్ట్లీ వీడు కూడా గదే చేస్తాడనమాట, వాళ్ళందరూ నమ్మకం తీసుకొచ్చి నేను యుద్ధం చేస్తా, కృష్ణుడి మీద గెలుస్తా అని చెప్పి జనాల ముందు ఏడతాడు. పాపం మనోడు కృష్ణుడు పోయి సరే యుద్ధం నీ కోరిక నేనెందుకు కాదంట అని చెప్పి, ఇంతకు నీ దగ్గర వెపన్ ఉందా భయ్యా అని అంటే, ఇక చూడు సుదర్శన చక్రం నీకన్నా పెద్ద ఉన్నది చూసినావా అని అంటే, పాపం అది చూడతాడు. చైనా మాల గురించి తెలిసిందే కదా, అది షోకుటప్ కి మస్తు ఉంటది కానీ పనిచేసే దగ్గర అస్సాం అయిపోతాడు. సరేలే అని చెప్పి కృష్ణుడు అది అంతా కాదని చెప్పి ఒక గుద్దు గుద్దుతాడు, నీకు సుదర్శన చక్రం ఎందుకులే అని చెప్పి.

తెలియకుండానే ఇట్లా ఒక పురుగు లెక్క ఎక్కుతుంది, అది నెత్తికెక్కిందా అస్సాం అయిపోతాం అదనమాట. ఆ అహం కూడా ఎక్కద్దనంటే ఏం చేయాలనంటే భగవత్ చింతన చెయ్యి రాబోయే అన్నట్టు చెప్పిండ్రు. మీరు అందుకని పెద్ద పెద్దోళ్ళు అందరు చూడండి, వాళ్ళు ఎక్కడ ఎక్కడనో అక్కడ వాళ్ళకి ఇట్లా ఒక లోపల దైవ దేవుని మీద ఒక నమ్మిక ఉంటుంది, నమ్మకం ఉంటుంది వాళ్ళు. అంటే గొప్ప వ్యక్తుల గురించి తీసుకుంటే వాళ్ళకు ఒక ఆరోగెన్స్ ఉండదు, అట్లా దాని పేరు ఏమంటారు, హంబల్ అట్లా ఉంటారు అన్నమాట. అది ఎందుకు? బికాస్ దైవ చింతన. అండ్ ఇది బై మన కథ. కృష్ణుడి గురించి ఇంకా చాలా ఉంది, మనం మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఇప్పటికైతే ఈ టైం ఫ్రేమ్ లో నాకు ఇవే గుర్తొచ్చినాయి. మెయిన్ కథ గజేంద్ర మోక్షం గురించి ఎప్పుడు మర్చిపోయినా, ఒక సెపరేట్ సెషన్ దాని గురించే పెట్టుకుందాం. నేను అప్పటి వరకు శ్లోకాలు బట్టి కొట్టి అవి అర్థం చేసుకుని నేర్చుకుంటా. మనం మళ్ళా కలుద్దాం నెక్స్ట్ వీక్, మళ్ళా మాట్లాడుకుందాం. ఇప్పటికైతే ఈ పాట వినేసి వచ్చేయండి. అండ్ యాజ్ ఆల్వేస్ సే, నాహం కర్త హరికర్త.

0: Ensure emergency access, basic security, and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
1: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానీ చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

0: అందరికీ నమస్కారం, నేను మీ వీఎన్ ఆదిత్య.
1: నేను మీ చంద్రబోసుని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి,
2: రేడియో సురభి,
1: రేడియో సురభి, మీ తెలుగు నేస్తం రేడియో సురభి
3: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ షీలిన.
3: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సుర్వి
3: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
3: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
4: కొంగ చెట్టి కొంగ, కొంగు చట్టు దొంగ, వల్లలేవి సిర్రినద్ద. కొంగ చెట్టి కొంగ, కొంగు చట్టు దొంగ, వల్లలేవి సిర్రినద్దా.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. మీ శ్రీనివాస అవసరాల
1: రేడియో
0: సురభి. 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
4: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగల.
4: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ you're calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: Andariki namaskaram. Nenu Vani Vuppula. Mee Abhimanasini Pramukhula Jeevita Visheshalu. వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకువర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
7: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
8: ఎస్ సార్.
7: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ, ఆప్షన్ సి తాళీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
8: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
7: ఇట్స్ చాట్, తాళీ అండ్ క్యాటరింగ్. యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ టాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాళీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
9: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

0: ఐఎమ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామో పాల్ బాగున్నా.
1: అందరికి నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సైకో.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: ఆయుష్మాన్ భవ, ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్, మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు.
3: ఆయుష్మాన్ భవ, ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM, ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: Istinamma vayanam puchukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ ఎ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
7: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
8: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
9: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ, ఇట్ హాస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్, మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్.

0: their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
1: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
2: నేను మీ ఆర్జే భార్గవి.
3: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
4: నేను మీ శ్రీనివాస అవసరాల.
5: దిస్ ఇస్ కోటి.
6: దిస్ ఇస్ హరిశంకర్.
7: కీప్ లిసనింగ్ మీ నేస్తం.
0: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.
13: Though even though we face the difficulties of the day and tomorrow.

0: హాయ్ అండ్ రామ్ గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: రేడియో సురభి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీ కృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేషనల్
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి. 107.9 FM HD3.

0: or call Nanda G3 at 919-491-4514.
1: అందరికి నమస్కారం. నేను వాణి ఉప్పుల. మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో మనీ ఫ్రమ్ బ్యాంకువర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్. అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
7: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
8: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
9: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనివాస్.
8: హాయ్, నేను మీ తేజ సజ్జ.
9: టు లిసన్ టు రేడియో సురభి
8: 107.9 HD3
1: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
8: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
2: 107.9 FM HD3.

0: ఐఎన్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి. 107.9 FM HD3.

తాండి ఎంత తెలియని వయసులో నేను ప్రేమించినాను. మోసం చేస్తామని తెలియదు కదా.

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి
0: నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకే నేను చెప్పనే లేదు. జూలియట్, రిటర్న్ గిఫ్ట్.
2: Radio Surabhi time check. Studio low time, 11 p.m.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: Istinamma vayanam puchukundi vayanam ee shravana masallo mee radio survi meek andistondi kotta sambaralu maa survi lakshmulu mee intiki raavalanukuntunnaru meeku vayanam ivvadaniki mee vayanam puchukodaniki but with a different twist intinta survi mee mee intiki raavalani meer anukunte mee aahvananni tinyurl.com/survilakshmi ki pampinchandi or email to admin@radiosurabhi.com. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatle

0: skills, calibration, knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
2: హాయ్, నేను మీ తేజ సజ్జ.
3: టు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3,
1: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐ యామ్ రాముగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

కన్ను కొట్టి చూసానంట, మనసు మీటి వెళ్ళనంట, కన్ను కొట్టి చూసానంట సుందరి, మనసు మీటి వెళ్ళ.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD

0: are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: Hi guys, this is Harish Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabothundi. Keep listening to me next from Radio Surabhi.
5: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
6: Tatra khalu imani, ashtau ahara vidhi vishesha ayatanani bhavanti, ani Ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kaadu, it's a perfect balance. Desakala మన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com ఆర్ కాల్ 8482440213. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి? లెట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
4: అందరికి నమస్కారం, నేను వాణి ముప్పుల. మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణిజ్యం బ్యాంకువర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
5: I am Ram Gopal Varma.
6: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
7: నేను మీ నాలుగో సంతం సాయి కుమార్.
8: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: మీ తెలుగుని ఇస్తాం రేడియో సురభి
11: 107.9 FM HD3.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: స్కోటి హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: 107.9 FM HD3.
1: Samadhi.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

మోసం అంటే ఎందుకు తెలియని వయసులో నేను ప్రేమించినాను. నువ్వు మోసం చేస్తావు తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకే చెప్పనే లేదు. జూలియట్,

0: ఇప్పుడు నువ్వు కూడా
1: జీవితం అనుకున్నా చివరి జీవితాన్ని గుర్తించేసావు కదా జూలియట్.
2: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
3: నేను మీ ఆర్జే భార్గవి.
4: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
5: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
6: దిస్ ఇస్ కోటి.
7: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
6: రేడియో సురభి.
5: రేడియో సురభి.
6: రేడియో సురభి.
8: 107.9 FM HD3.

0: Mr. Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meek andistondi Project W, Effective Wealth Management Strategies. Me personal lucky industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క లైట్ దోసా, లైట్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్.com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
4: నేను మీ ఆతి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో సౌర్య అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సౌర్య.
5: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సౌర్య 107.9 FM HD3.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను తేజ సజ్జా.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రాము పాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: Mix.com or call Nanda G3 at 919-491-4514. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శైలిల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐ ఎన్ రామోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: రేడియో
1: సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: 107.9 FM HD3.
9: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
9: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
12: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
13: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Vallembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
14: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
15: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
16: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
17: ఎస్ సార్.
16: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
18: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
16: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
19: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information visit rkusa.com.
20: హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3 లో. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియోను వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
21: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ వీఎన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి. రేడియో సురభి.
2: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
1: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

హలో గురు ప్రేమ కోసం జీవితం మగాడితో ఆడటానికేలా ఔషధ.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు.
1: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
2: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
0: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in Makini, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
7: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
8: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
9: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. देशकालमान परिस्थितुलु, प्रकृति, दानि पडिनचे विधानं, इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि, बट् वी मूव्ड् आन्. स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् विथ् वीवीएफ् एग्टेक् आईएन्सी. वल्लेमरि फार्म्स् बिलीव्स् दट् फार्मिंग् इस् नाट् बैक्वर्ड्, इट् ईस् द फ्यूचर्. वीवीएफ् एग्टेक् आईएन्सी is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
5: అక్క, లైవ్ డోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీత్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీత్రీ ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీత్రీ అట్ 919-491-4514.
6: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Agency is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
3: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Radio Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
3: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తామేంటి, ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: Hi, my name is R.T. Patnaik. America lo mottamodati 24/7 radio. Radio Sarviyani. Kotta frequency tosnaru ade 107.9 FM HD3 lo. Mee andaru mee frequency tune chesukuni radio ni vinochu. Good luck Radio Sarviyani.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
8: Hi, I am Ramgopal Varma.
9: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
10: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
11: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
12: రేడియో సురభి.
13: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
2: 107.9 FM HD3.
14: తూర్పు దిశ పడమరణి సై ముగిసెనే

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc is your calling for farming. Pallembari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
2: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా
1: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
6: Radio Surabhi.
7: Radio Surabhi.
8: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
5: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
8: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
9: కవింతలకి, కేరింతలకి కేరాఫ్ అడ్రస్ రేడియో సురభి.
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3, లూయిస్విల్, టెక్సాస్, అమెరికాలో తెలుగు నేస్తం.
0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc is your calling for farming. Pallembari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
2: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా
1: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
4: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places making their access more convenient and comfortable visit india bazaar in mckinney fort worth and austin stay connected with india bazaar through their newsletters for the latest deals festive offers and new arrivals join them on whatsapp instagram and facebook search india bazaar or india co and be part of the hamara bazaar family every day india bazaar hamara bazaar hamara ghar
5: from chaos to clarity your day begins with 100 notifications customers calling emails piling up deadlines chasing you then zoho steps in one login one dashboard one clear view of your entire business for the entrepreneur who wants clarity not chaos zoho powering possibilities with radio surabhi
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్ అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్ మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్ మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ

పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com or call 848-244-0213.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాఫ్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మే కబాబ్, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, చమి కబాబ్, పరాటా కూడా.
3: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గుడ్ ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
4: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
5: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform, Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with NRIPage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: నేను మీ ఆర్తి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3 లో మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియోను వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
7: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
8: ఎస్ సార్.
7: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ థాలి, ఆప్షన్ సి థాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ థాలి అండ్ క్యాటరింగ్.
8: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, థాలి అండ్ క్యాటరింగ్.
7: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ థాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
9: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arogya Nikapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పన్నీర్ టిక్కా, విచ్ అని కవా పరాటా.
4: ఏంది బ్రో, అని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
3: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
1: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatle.

mix.com or call Nanda G3 at 919-491-4514. Istinamma vayanam, puchukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
3: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
4: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్ One name to go? Hareli. Hareli, bringing the taste of home.

ఎస్ ధనాధన వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 ఇస్ ది గ్రేట్ డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. అసలు అద్దరిపోయే మార్నింగ్ మార్నింగ్ మార్నింగ్ మార్నింగ్ మార్నింగ్ ప్రతి ఒక్కరికి థర్స్డే కావాల్సిన ఎనర్జీ అంతా ఒక బ్యాక్ పాకెట్ లో పెట్టుకుని వచ్చేసాను అనమాట. యునో వాట్, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఈ మధ్యన కార్టిసోల్ లెవెల్స్ గురించి చాలా ఎక్కువ అవుతుంది. ఓకే, పొద్దున్న లేవగానే కార్టిసోల్ లెవెల్స్ యూనో హై ఉండాలట కొన్ని కొన్ని విషయాలు. అప్పుడు మన ఎక్సర్సైజ్ అంతా చేస్తే బాగుంటుందంట. పడుకునే ముందు కార్టిసోల్ లెవెల్స్ చాలా తక్కువ ఉండాలంట. ఇన్ఫాక్ట్ కార్టిసోల్ లెవెల్స్ కంట్రోల్ ఉండాలంటే రోజు కనీసం ఒక 10 మినిట్స్ అంటే రెగ్యులర్ చాంటింగ్ టైప్ ఆఫ్ మెడిటేషన్ ఏమి కట్టుకున్నా సార్ 10 మినిట్స్ ఇఫ్ యూ కెన్ సిట్ అండ్ సిట్ అట్ అ ప్లేస్ ఐడియల్లీ ఇట్ హెల్ప్స్ అట. సో మీరు అంటే చైనీస్ చదివినా జాపనీస్ చదివినా తెలుగులో చదివినా హిందీలో చదివినా ఎక్కడ చదివినా కూడా అన్ని పాయింట్లు తిరిగి ఒకటే పాయింట్ వస్తుంది సార్. దేవుళ్ళు అందరూ ఒకటే విషయం చెప్తున్నారు అన్నట్టు హెల్త్ విషయంలో కూడా మొత్తం ప్రతి ఒక్కరు చెప్పేది మూడే నాలుగే విషయాలు. టైంకి తినండి, ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయండి, మెయింటైన్ చేయండి, కంట్రోల్ తినండి, ఇంతే. ఇంతకు మించి ఏం పండా ఉండదు అని అనిపించింది నాకు. సో ఇఫ్ యూఆర్ రియలీ సర్చింగ్ ఫర్ టూ ఆర్ ఫర్ వాట్ ఈస్ ద జ్ఞానం ఆఫ్ ద వరల్డ్ అండ్ 10-15 డిఫరెంట్ బుక్స్ అని చదివేస్తున్నారంటే మాత్రం నాకు తెలిసి ఈ 4 or 5 థింగ్స్ ఇన్ యువర్ ఏరియా ఇఫ్ యూఆర్ యాక్చువల్లీ సెటింగ్ ఇట్ అప్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈస్ సార్టెడ్ అన్ ఫీల్డ్. సో వాటన్నిటి మధ్యలో మరి ఎక్కువ కలదు. ఈరోజు 10 నిమిషాలతో స్టార్ట్ చేద్దాం. నేను కూడా నాకున్న పథకం అంతా పక్కన పెట్టి కొంచెం ట్రై చేస్తాను. నేను కూడా లిటరలీ మరీ అంటే తెలిసిపోతుంది మాస్టర్, మనం నడుస్తున్నప్పుడు మెల్లగా కాళ్ళు లాగేయటాలు, త్వరగా అలసిపోయి పడుకోటాలు, లేదా యూనో మనం ఎక్కడ చోట బాడీ కొంచెం స్టిఫ్ అయిపోవటాలు, ఇవన్నీ వేసిన తర్వాత అన్న ఫీలింగ్ వస్తుంది. అక్కడ దాకా తెచ్చుకోకూడదు అంటే ఏం చేయాలి, మనం పద్ధతిగా కొంచెం లైట్ గా పరిగెడదాం. ఎలాగా, ఇలాంటి పాటతో మోటివేషన్ ఇచ్చుకోండి. ఓకేనా? కమింగ్ అప్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. ఈరోజు మార్నింగ్ కొంచెం ఊపొచ్చే పాటతో స్టార్ట్ చేద్దాం, తర్వాత మెల్లగా మెలడీ స్టార్ట్ అవుతాం.

0: బాగుంటది మాస్టర్, ఎవ్రీ నవ్ అండ్ దెన్ ఏదో జరుగుతోంది, మంచిగా అనిపిస్తోంది, గవర్నమెంట్ ఏదో చేస్తుందని చిన్న ఫీలింగ్ ఉండొచ్చు సరే, బాగుంటది. దేర్ ధనాధన వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటారు ఓన్లీ ఆన్ రేడియో సురవి 107.9 HD3 ప్యాలెస్ నంబర్ 1 రేడియో స్టేషన్. నిన్న నా షో ఎండింగ్ టైమ్ లో చెప్పాను అనమాట, అదేంటి అంటే పోలవరం నీళ్లు లెఫ్ట్ కెనాల్ మీదుగా అనకాపల్లి దాకా వాటర్ రీచ్ అయ్యేలాగా చేస్తున్నారు అని చెప్పి దాని గురించి చెప్పారు. బట్ యాక్చువల్లీ ఒక ఇది ఒక విధంగా ఇంజనీరింగ్ లో ఒక ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అని అంటే, ఇట్స్ వెరీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్లీ ఇంజనీర్డ్ అన్న పాయింట్ లో చెప్పాలి అంటే, దగ్గర దగ్గర 150 నుంచి 180 కిలోమీటర్ల వరకు ట్రావెల్ చేస్తుంది వాటర్. ఓకే, మధ్యలో హైవేలు ఉంటాయి, రోడ్లు ఉంటాయి, ఏవుంటాయి ఇవుంటాయి, వాటన్నిటినీ కూడా దాటుకుంటూ వెళ్లి ఫైనల్ అనకాపల్లి దాకా వాటర్ వెళ్తుంది. ఓకే, మామూలుగానే ఇప్పుడు రాజమండ్రి దగ్గర నుంచి విశాఖపట్నం ఎంత దూరం మీకు, మీకే 3-4 గంటలు పడుతుంది కదా. బట్ స్టిల్ ఆల్మోస్ట్ మనకి నీళ్లు ఉంటే చాలు, అంతే ప్రాపర్ గా అనకాపల్లి చేరడం వాటర్ అనేది చాలా ఈజీ అనే వేలో ఫైనలీ ఆ ఎత్తిపోతల పథకాన్ని ప్లాన్ చేశారు అనమాట. సో ఒకటి మాత్రం చెప్పొచ్చు అంటే వైజాగ్స్ అండ్ ఒక హ్యాపీగా అనిపించిన విషయం ఏంటంటే, జనరల్ ఒక సిటీ డెవలప్ చేయాలి, సిటీ డెవలప్ చేయాలి మాట్లాడుతుంటాం కదా, బట్ ఆ యాంగిల్లో మాత్రమే కాకుండా ఓవరాల్ గా డెవలప్ చేయాలన్న యాంగిల్లో కొన్ని కాల్స్ తీసుకోవడం బెటర్ అనిపించింది. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు అనకాపల్లి దగ్గరికి వాటర్ వచ్చాయి, ఆ ఏరియా చుట్టుపక్కల ఉన్న అగ్రికల్చర్ కొంచెం బెటర్ అవ్వచ్చు. ఓకే, అండ్ ఎయిర్పోర్ట్ బేసిక్ గా వైజాగ్ కాకుండా కొంచెం లోపల భోగాపురం సైడ్ షిఫ్ట్ అయింది. ఓకే, ఇప్పుడు ఆ ఏరియా చుట్టుపక్కల ఇప్పుడు శంషాబాద్ ఎట్లయితే ఉందో దాని పక్కన ఎంత డెవలప్మెంట్ వస్తుంది. అండ్ ఇది పక్కన పెడితే యా డేటా సెంటర్ విషయంలో నేను కూడా కొంచెం స్కెప్టికల్ ఉన్నా, బట్ స్టిల్ ఆగ్లోవర్ సైడ్ ఇటు సైడ్ తీసుకొద్దాం అనుకుంటున్నారు. అండ్ దాంతో పాటుగా ఐ థింక్ డేటా సెంటర్స్ కన్నా కంపెనీలు వస్తే బెటర్ అని నేను కూడా ఫీల్ అవుతున్నా. బట్ యా అది కూడా అక్కడ కూడా సిటీలో డెవలప్ చేయండి వస్తారు. బట్ ఆల్ ఐ వాంట్ టు టెల్ ఇస్ దట్ మెల్లమెల్లగా గవర్నమెంట్ సైడ్ నుంచి అడగాల్సిన అకౌంటబిలిటీ ఏదైతుందో, ముందు గవర్నమెంట్ లో స్టార్ట్ అయిందా, ఈ గవర్నమెంట్ లో కంప్లీట్ అయిందా, లేకపోతే ఇంకెవరు అనుకున్నారా, సీడ్ ఎవరు వేశారు అన్నది డెఫినెట్లీ రెస్పెక్ట్ అవ్వాల్సిన విషయమే, బట్ థింగ్స్ జరుగుతున్నాయన్న విషయాన్ని కూడా నోటీస్ చేయాల్సిన ఇంపార్టెంట్ అన్న ఫీలింగ్ అనమాట. హావింగ్ సెడ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ అది మ్యాటర్. అలాగే మెల్లగా లైట్ గా మా గోదావరి సైడ్ కూడా 2-3 ఏవో జరిగాయని చెప్పి నేను కూడా వింటే హ్యాపీ ఫీల్ అవుతాను. ఏమంటారు అది? సో లాస్ట్ 10 ఏళ్లుగా కొన్ని జరగనివి ఆగినవి అన్ని మళ్ళీ రీస్టార్ట్ అయితే చేయాలని కోరుకుంటున్నా. సో మెనీ థింగ్స్ అంటే ఇప్పుడు మనం నేను చెప్పాను కదా, ఇన్ఫాక్ట్ వైజాగ్ లో ఏరియాలోనే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ స్కూల్ ఏదైతే ఉందో, అలాంగ్ విత్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ దే ఆర్ ట్రైంగ్ టు బిల్డ్ దట్, అంటే కొంచెం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లోనే మనం కొంచెం యుఎస్ సైడ్ అంటే మీ సైడ్ చూసినప్పుడు ప్రాపర్ గ్రౌండ్లు మంచిగా నీట్ గా మార్క్ చేసినవన్నీ ఉంటాయి కదా, సో ఆ ఫార్మాట్ లో ట్రై చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ గుంటూరు సైడ్ కూడా దెర్ ఇస్ వన్ మోడల్ గవర్నమెంట్ స్కూల్ దట్ ఈస్ గెటింగ్ యునో షేప్డ్, సో అది కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తో కట్టిస్తున్నారు. యా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న నిధుల్ని కరెక్ట్ గా హ్యాండిల్ చేస్తే అట్ ద సేమ్ టైం దాన్ని ప్రాపర్ గా ఛానలైజ్ చేస్తే కొంచెం బానే ఉంటుంది. ఎవ్రీ నవ్ అండ్ దెన్ మీ ఏరియాలో ఏం జరిగిందిరా, మా ఏరియాలో ఏం జరిగిందిరా అన్నప్పుడు, ఆ లేదురా మొత్తం అంతా ఒక సిటీలో జరిగింది అన్నట్టు కాకుండా ప్రతి ఏరియాలో ఏదో జరిగిందంటే అప్పుడు మనం కట్టుకుని ఒక ప్లేస్ కు వచ్చి ఉండాల్సిన సిచ్యువేషన్ ఉండదు, మళ్ళీ అక్కడ వాటర్ లేదని చెప్పి వేరే చోట నుంచి వాళ్ళు ఎత్తిపోతల పథకాలను పట్టరాల్సిన సిచ్యువేషన్ ఉండవు, అన్ని బ్యాలెన్స్ లో ఉంటాయి నా ఫీలింగ్. ఇప్పుడు హైదరాబాద్ లో చూస్తున్నాం కదా, లిటరలీ ఇంకా గ్రౌండ్ వాటర్ లెవెల్ సెట్ కాలే, ట్యాంకర్ మీద ట్యాంకర్ లెప్పేసుకోవాల్సి వస్తుంది. ఐ థింక్ నెక్స్ట్ ప్రొటెస్ట్ బిగ్గెస్ట్ ప్రొటెస్ట్ ఫ్రమ్ పీపుల్ విల్ డెఫినెట్లీ వాట్ విల్ కమ్ అండ్ అంటే వాటర్ విషయంలోనే అవుతుంది. ఐఎమ్ 100% మాకు నీళ్లు దొరకట్లేదు బాబోయ్ అన్నదే మేజర్ ఫోకస్ అవుతుందని నా ఫీలింగ్. బట్ వీటన్నిటి మధ్యలో కూడా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ లేపుతున్నారు, ఇంకా పెద్ద గేటెడ్ కమ్యూనిటీలు అసలు ఆకాశం కనబడకూడదు అన్నంత రేంజ్లో ప్లాన్ చేస్తున్నారు. వాటర్ విషయం గురించి ఎవరు ఆలోచిస్తున్నారు తగ్గుతున్నారు. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్ మీకు మాట్లాడేశాను, కాసేపట్లో యాడ్ చేస్తే తర్వాత మనం
1: మాట్లాడుతాం.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Suravi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday only on Radio Suravi 107.9 FM HD3.
3: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
4: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
3: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
5: మన తెలుగు డెంటిస్ట్ అట్ యువర్ సర్వీస్, చాలా స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
6: Akattukuntam, o pattu padtam. Radio Surabhi.
7: Radio Surabhi, KDXX 107.9 FM HD3, Louisville, Texas. America lo telugunestam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
8: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
9: Yes sir.
8: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
9: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, thali and catering.
8: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
10: విజిట్ రాజ్లాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
11: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే?
12: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
11: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
13: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
11: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
14: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

అరే సార్ ఆగండి, మాట్లాడడానికి వచ్చా కదా నేను. ఏ ధనాధన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉన్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ లో డాలస్ ఉంటున్నారు. సో అప్పుడప్పుడు మనం యూనో అనుకుంది అనుకున్నట్టుగా జరగట్లేదు. గవర్నమెంట్ తిట్టుకోవటాలు యూనో, లేదా గవర్నమెంట్ ఏదైనా మంచి పని చేసిన చప్పట్లు కొట్టాలు, ఇచ్చేయట్లే అని చెప్పి ఎండగట్టాలు, ఇట్లాంటివన్నీ ఒకటి. కానీ లిటరల్లీ చట్టాన్ని చేతిలో తీసుకోవడం ఫర్ గుడ్ థింగ్స్ ఈజ్ ఆల్సో యూనో చూడటానికి మంచిగా అనిపిస్తుంది అని చెప్పి అనిపించింది అనమాట. ఏంటంటే మధ్యప్రదేశ్ లో ఒకతను 20 ఇయర్ అబ్బాయి, ఒక రివర్ బేసిక్ గా ఎవ్రీడే చెత్త ప్లాస్టిక్ ఇవన్నీ వేసి చూసి ఇంకొక రోజు ఓపిక అయిపోయింది మనోడికి. అయిపోయి ఇలా కాదు అని చెప్పి మనోడే పెద్ద చేతి గ్లౌజులు పెద్ద పెద్ద షూస్ వేసుకుని క్లీన్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆబ్వియస్లీ ఇలాంటి మంచి పని చేస్తున్నప్పుడు మనం ఆబ్వియస్లీ తీసుకోలేం కదా, అరే ఎందుకురా నువ్వు ఏం ఒక్కడే చేయలేవని చెప్పి. బట్ దట్ బాయ్ హీ వాజ్ రియలీ రిలక్టెంట్. లిటరల్లీ ఆ రివర్ అంతా ఒక స్ట్రెచ్ వరకు అందులో ఉన్న చెత్త అంతా మనోడు క్లీన్ చేసుకుంటే ఇట్స్ అ ఫ్రీ ఫ్లోయింగ్ రివర్ నౌ. అది సో ఇక్కడ నేను ఆ పర్సన్ బయో ఇన్స్టాగ్రామ్ కి వెళ్ళి బయో చూస్తే ఫర్ ఆబ్వియస్లీ డొనేషన్స్ ఇట్లాంటివన్నీ మీరు ఈ నెంబర్ కి పే చేయొచ్చు, మేనేజ్ బై సో అండ్ సో అని చెప్పి డీటెయిల్స్ ఉన్నాయి అనమాట. ఐ వాజ్ లైక్ నాకేమనిపించింది అంటే మనోడు చేసింది కరెక్టే, కానీ దిస్ ఇస్ సపోజ్ టు బి డన్ బై ద గవర్నమెంట్. అవునా, చెత్త కూడా వేయకుండా ఆపడం షుడ్ బి ద సిటిజన్స్ థింగ్. బట్ ఎక్కడొక పర్సన్ పూనుకుని అది చేసి యూనో మనం దాన్ని పే చేసిన సిచ్యువేషన్ వస్తుంది సార్. దట్స్ వేర్ ద రియల్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇస్. నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నా, లిటరల్లీ ఇప్పుడు మీ ఏరియాలో మీరు ఆఫ్కోర్స్ ఆంధ్ర తెలంగాణ నుంచి ఏదో ఒక ప్లేస్ వచ్చి ఇక్కడ సెటిల్ అయి ఉంటారు కాబట్టి, మీ ఏరియాలో ఏదైనా ఒక రివర్ గానీ లేకపోతే ఒక రోడ్ గానీ ఇవన్నీ మేము కన్స్ట్రక్షన్స్ చేయిస్తామండి, మీరు డొనేషన్స్ పే చేయండి అని అంటే, would you be really interested to pay? What is your idea behind that? Let me know. Isn't that supposed to be a government thing to do? లేదా మంచి పని కదా మనం విరాళాలు ఇవ్వడం తప్పే ఉందని అంటారా, లేకపోతే డూ యూ రియలీ వాంట్ ద గవర్నమెంట్ టు టేక్ యాక్షన్ ఆన్ ఇట్ ఫస్ట్? లెట్ మీ నో థాట్స్. 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. అండ్ ఇప్పుడైతే మాత్రం నన్ను ప్రేమించొద్దు, నా ప్రేమను ఫీల్ అవ్వమంటూ ఆర్యట్టు వచ్చేస్తున్నాడు.

0: Yes, we are back there. Dhanadhan Avinash to DFW Morning Vibes in Haroni on Radio Surabhi 107.9 HD3. Dallas number one radio station and the OG Telugu radio station of Dallas వింటున్నారు. నేను ఇందాక అసలు చూస్తున్నా అనమాట, నేను ఏదో కాస్త గ్యాప్ దొరికితే మాట్లాడదాను నేను వెయిట్ చేస్తుంటే, ద సాంగ్ వాజ్ అబౌట్ సెవెన్ మినిట్స్, 7 నిమిషాల పాటలు. జనాలకి అటెన్షన్ స్పాన్ లేని టైంలో ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కానీ ఏఆర్ రెహమాన్ గారు యూస్ టు గివ్ 1 7-minute సాంగ్. దేవుడు ఆయన లిటరలీ ఆ పాటకి మీరు రెండు పాటలు ఛార్జ్ చేసేవాళ్ళు, ఒక పాటకే ఛార్జ్ చేసేవాళ్ళు అని డౌట్ వచ్చింది నాకు, ఎందుకంటే 3 నిమిషాలు పాటలు కదా కొంతమంది చేసేది. ఎనీవేస్, yes, Thursday is a day, man. We can see weather prediction lo varsham varsham varsham kanipistundi, kapothe extreme heat ekkado oka moolu undannattu anipinchindi, but madhyanam kuda 84 83 lo undabothundi. Yes, inni rojuluga Dallas edaithe koorukundo aa roju vachestundi, varsham padutundi adi. So varsham padadam valla light gaana ekkadaina thunderstorms add aithe ganaka మీకు పలానా చోట ట్రాఫిక్ కొంచెం ఆగుతోంది, స్లో డౌన్ అవుతుంది, షట్ డౌన్ అవుతుంది, ఇట్లాంటివన్నీ ఉంటే కనుక ఇప్పుడే కాల్ చేయండి, కాసేపులో ట్రాఫిక్ నేను అప్డేట్ చేస్తాను. 9 7 6 3 6 1 9 6 6 ఇస్ మై కాల్ నెంబర్. ఐమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3, డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. అండ్ యా, యాడ్స్ వస్తున్నాయి, మాట్లాడదాం, మళ్ళీ ముచ్చటించుకుందాం. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్.
1: Take Radio Surabhi time check. Studio low time, 8 a.m.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్ గా మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
5: ఐ హావ్.
4: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం,
5: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. దే సే అ వే టు పర్సన్స్ హార్ట్ ఇస్ త్రూ స్టమక్. అట్ ఇండియా టుడే వీ సర్వ్ హ్యాపీనెస్ ఫ్రెష్ విత్ లవ్ ఎవ్రీడే. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడే లో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈస్ ఆ కాన్సెప్ట్. నూరూరించి వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యూ క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ద ఫ్రెష్ the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
6: అమ్మాయి అచ్చ తెలుగు సాంప్రదాయ సుందరి సౌభాగ్య లక్ష్మి పోలిక.
7: Yes, we are back. Dev Dhanadhan Avinash to DFW Morning Vibes and her only on Radio Surabhi 107.9 HD3. That is number one radio station, Radio Surabhi. అచ్చంగా ఇంట్లాగానే ఉంటుందండి. అదే ఇంగ్లీష్ లో చెప్పాల్సిన తెలుగు చెప్పాను. సౌండ్స్ లైక్ హోమ్. ప్రస్తుతానికి అయితే మరి ట్రాఫిక్ అయినా లైట్ గా వెదర్ చేంజ్ అయినా పెరిగిందా తగ్గిందా? ఎస్, కొంచెం మార్పు అయితే ఉంది. అంటే ఇన్ఫాక్ట్ ఇన్ అ వే యూ హ్యావ్ టు వెయిట్. I-35E-FWY-HOV రూట్ మ్యూజిక్ డౌన్ టౌన్ ఏరియా నుంచి రేనియన్ టవర్ మీద గట్లా వస్తుంటే గనక you have a very very long slow moving traffic, and I-45 route towards 175 route kuda you have to take a slow down adi matter. And idi kaakunda Addison veku parledu, and koncham Louisville veku velthunte 35 e route lo maybe koncham slow downs and couple of road closures. 65 route lo towards 35

చూపించచ్చు, అది కొంచెం ఊరవతల వైపు వెళ్తే అది పరిస్థితి. అండ్ ఇలా కాదమ్మా, ఫోటో దగ్గరకు వద్దాం అంటే మెయిన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రం కొంచెం పర్లేదు, మేనేజబుల్. అండ్ యా, ఎక్సెప్ట్ ఫర్ కెనడేల్ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే, సార్టెడ్. ఇది కాకుండా ఇంకెక్కడైనా ట్రాఫిక్ కాస్త వెయిటింగ్ లో పెడుతున్నా, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా, ఆ గ్యాప్ లో మీకు పాట కావాలన్నా ఏం చేయాలి? ఉప్పు పప్పు అని మొమ్మట పడకుండా నాకు కాల్ చేయాలి. 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. రేడియో సుర్భి సౌండ్స్ లైక్ హోమ్. అది మీరు కార్ డ్రైవ్ చేస్తుంటే అచ్చిన రాజాలో ఉంటారండి, మామూలు రాజాలానే ఉంటారు.

Yes, we are back. Dev Dhanadhan Avinash to DFW Morning Vibes in her only on Radio Surabhi 107.9 Ajithi, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas Vintunaru. మరి ఈ టైంలో ఒక ఒక మోస్ట్ మోస్ట్ మోస్ట్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం హెల్త్ రిలేటెడ్ మనం మాట్లాడుకుంటూ ఉంటాం, యునో, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వీళ్ళందరికి పనికొచ్చే ఇన్ఫర్మేషన్ అంతా తీసుకురావడం ట్రై చేస్తున్నాను. సో మ్యాటర్ ఏంటంటే, యునో, ప్రతి ఒక్కళ్ళు ఈ మధ్యన తినే ఫుడ్ లో ఇనఫ్ ప్రోటీన్ ఉంటుందా లేదా అని చూసుకుంటున్నారు. కానీ దెర్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ విషయం దట్ వీ రియలీ నీడ్ టు బ్యాలెన్స్ ఇట్ అవుట్ అని మా మూతి గారు ఏం చెప్పారంటే, ఫైబర్. Fiber in the food. So generally, in your school, per day, manaki sadharananga oka 25 nunchi 30 grams of fiber kavali. When I say 25 to 30 grams of fiber, manam ippudu oka 20 gramal kukumbar dinni aa 20 gramal fiber ayipindanante kaadu, aa 20 gramal fiber lo 20 gramal kukumbar lo enta gram of fiber is coming to your body is the most important thing. So alaga 25 to 30 grams of fiber raavali anedi most important point. So మనం కుకుంబర్ తీసుకున్నా, లేకపోతే బంచ్ ఆఫ్ క్యారెట్ అండ్ బీట్రూట్ తీసుకున్నా, లేకపోతే బాయిల్డ్ ఆర్ సాల్ట్ చేసిన వెజిటబుల్స్ తిన్నా, ఏం చేసినా కూడా హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఈస్ గెటింగ్ ఇన్ యువర్ బాడీ యాజ్ అ హోల్ గా ఒక 25 to 30 grams వస్తున్నాయా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ విషయం. సో వాట్ ఈస్ ద బెస్ట్ హ్యాక్ దట్ వీ కెన్ యాక్చువల్లీ హ్యావ్ అని అంటే మాత్రం, టు ఆల్వేస్ క్యారీ చియా సీడ్స్ విత్ వాటర్. ఎస్, నానబెట్టిన చియా సీడ్స్, మీరు నానబెట్టిన అంటే బేసిక్ గా వాటర్ తో సోక్ చేసినవి క్యారీ చేసుకున్నారు అనుకోండి, అందులో 10/10 చాలా చాలా చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఇన్ ద డే. కొంచెం మీరు అటిటిగా ముస్తేనే అది కవర్ చేయడానికి హెల్ప్ అవుతుంది అని చెప్పారు మాట మూర్తి గారు. అది సో ఎలాగో ఎక్కడికి వెళ్ళినా సరే బిర్యానీలో ఎక్స్ట్రా పీస్ ఉందా అని అడుగుతారు, కానీ ఎక్స్ట్రా సలాడ్ ఉందా, ఎక్స్ట్రా వెజీస్ ఉన్నాయని ఎవరు అడగరు కదా. మేబీ ఇట్స్ టైమ్ వి థింక్ అబౌట్ దోస్ థింగ్స్ అండ్ ఆస్క్ ఫర్ దట్. అర్థం కదా, అది మ్యాటర్. మాస్టరు మీకే చెప్పేది తెల్లారింది లేవండి. రేడియో సురభి 107.9 HD3 డల్లాస్ నంబర్ వన్ రేడియో స్టేషన్, సౌండ్స్ లైక్ హోమ్.

Yes, we are back. Dev Dhanadhan Avinash to DFW Morning Vibes and Haru only on Radio Surabhi 107.9 is the Dallas number one radio station and OG Telugu radio station of Dallas. So, నాకు ఈ మధ్యన ఏమైనా ఫారెన్ రీల్స్ చూడాలి అని అంటే కొంచెం లైట్గా పడుతుంది. రీజన్ ఏంటంటే అవుట్ ఆఫ్ జెలసీయో లేకపోతే ఇవి కాదు, మ్యాటర్ ఏంటంటే చాలా మంది యూనో అక్కడికి వెళ్ళి ఆబ్వియస్లీ డాలస్ లోన్ లేకపోతే ఇక్కడ యూఎస్ లోన్ యూకే లోన్ జర్మనీ లోన్ ఎక్కడో చోట సెటిల్ అయిన తర్వాత ఒక్కసారి ఇక్కడికి వచ్చినది అర్థమవుతుంది నిజంగా ఇండియాలో ఉండడం అనేది ఎంత పెద్ద స్కామ్ అని అని ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశారు అనమాట. సరే ఓకే, మనందరం ఒక విషయం యాక్సెప్ట్ చేస్తాం, ఎంత ఉన్నా సరే ఇండియాలో ఉండదు కదా అని. అలాగని ఇండియాకి వెళ్తామా అని అంటే ఈజీగా వెళ్ళగలిగే సిచ్యువేషన్ కాదు, బికాస్ యు నో ఫర్ ద ఫ్యాక్ట్ దట్ లైఫ్ స్టైల్ డిఫరెన్స్ ఉంటుంది అండ్ కొంచెం సేవ్ చేసుకునే సిచ్యువేషన్ కరెక్ట్ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ వేర్ ఇస్ మై ట్యాక్స్ మనీ గోయింగ్ అన్న క్వశ్చన్ మార్క్ చాలా పెద్దగా ఉంటుంది కదా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రతిసారి ఇట్లాంటి రీల్స్ రావడం, దీని గురించి కింద ఓపెన్ గా డిస్కషన్ అవడం, ఇండియా ఇప్పటికీ మారదని చెప్పడం లేదా ఇండియాలో కూడా మంచి విషయాలు జరుగుతుందని చెప్పడం, ఇలా ప్రతిసారి ఒక డిస్కషన్ నడుస్తూనే ఉంటుంది. ఓకే, సో ఈరోజు ఒక చిన్న ఈ డిస్కషన్ ఒక చిన్న ఎండ్ పెడదాం నా ఫీలింగ్ అన్నమాట. సో ఇలాంటి రీల్స్ అన్ని చూసినప్పుడు ఇక్కడ బయట లైఫ్ ఎంత బాగుంటుంది, వేరే కంట్రీలు ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఎంత హాయిగా ఉంటుంది అన్న విషయం ఆల్రెడీ తెలిసినప్పుడు ఇండియా ఇప్పుడు మళ్ళీ మీరు ఇండియాకి హాలిడేకి ఎప్పుడు వచ్చినప్పుడు విష్ థింగ్స్ ఆర్ లైక్ దిస్, ఈ విషయాలు సెట్ అయితే బాగుండేది, ఈ విషయాలు ఎలా ఉంటే బాగుండేది, లేదు గురు ఇక్కడ వచ్చినా కూడా పరిస్థితి అలాగే ఉంటుంది, ఓన్లీ రీల్స్ లో అట్లా చూపిస్తారు అంతే అని అంటారా. లెట్స్ హ్యావ్ అ హెల్దీ డిస్కషన్ అరౌండ్ దిస్ టాపిక్. లైక్ టు బి వెరీ ప్రిసైజ్, వాట్ మేక్స్ ఇట్ సో సో సో సో సో కంఫర్టబుల్ ఫర్ పీపుల్ టు స్టే అవుట్ సైడ్ ద కంట్రీ, ఇవెన్చువల్లీ సమ్వేర్ మిస్సింగ్ ద కంట్రీ బట్ నాట్ రిటర్నింగ్ టు ఇట్ బేసిక్ గా. ఓకే, సో మీరున్న ప్లేస్ ని ఇండియాని కంపేర్ చేస్తూ ఏది బెటర్ అవ్వాలని మీరు అనుకుంటారు, ఏది ఇక్కడ బాగాలేదని మీరు అంటారు. Let me know your thoughts. 972-636-1966 is my calling number. I'm waiting for you only on Radio Surabhi 107.9 HD3 Dallas, number one radio station. If there's a very, very small song coming up for you before ads take over, coming up, Hookstep.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: అందరికీ నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
5: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
6: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
7: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.
8: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
9: నీ కల నిజం అవబోతోంది.
8: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
9: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
8: ఇండియా టుడే,

0: or call them at 817-819-8888.
1: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌత్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్. Tick Radio Surabhi time check. Studio lo time 9.
2: Yes, we are back. Dev Dhanadhan Avinash to DFW Morning Vibes and her only on Radio Surabhi 107.9 HD3 Lalasamma One Radio Station. Simply ga cheppali ante ippudu Swadesh cinema chusinappudu Shahrukh Khan NASA lo unna, you know, the so called job udlesi finally vachi oka village lo settle aithe అది ఒక ఒక పొయిటిక్ ఎండింగ్, బ్యూటిఫుల్ గా ఫీల్ అవుతారు, వాడే వావ్ అని అనుకుంటారు. అంతెందుకు ఇప్పుడు పంచాయత్ అనే సిరీస్ లో కూడా నేను మనోడు యాక్చువల్లీ సిటీలో ఉండాలనుకుంటాడు, అక్కడ ఉండాలనుకుంటాడు, ఒకసారి ఈ సిటీ వాతావరణం అంతా అలవాటు పడి, ఐ మీన్ పల్లెటూరు వాతావరణం అలవాటు పడిపోయిన తర్వాత హీ విల్ ఈవెన్చువల్లీ కమ్ బ్యాక్ అండ్ సెటిల్ దేర్. ద లైక్ ద సేమ్ సినారియో విత్ ద పీపుల్ హూ ఆర్ స్టేయింగ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ ఆల్సో అవి అని చెప్పి ఇందాక తులసిరామ్ గారు ఫోన్ చేశారు. ఇటు నువ్వు 5 ఏళ్ళు ఎక్కడైతే ఏ ప్లేస్ లో అయితే ఉంటావు అది ఆటోమేటిక్గా నీ ఇల్లు అయిపోతుంది. సో మనం తెలియకుండానే ఒక అప్గ్రేడ్ కోరుకున్న ప్లేస్ కి వచ్చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఇంత దూరం వచ్చి ఉంటున్నారు అంటే మోస్ట్ ఆఫ్ థింగ్స్ ఏంటి, ఇప్పుడు వాట్ ఎవర్ ద సైన్ ఆఫ్ గ్రోత్ ఆర్ వాట్ ఎవర్ ద సైన్ ఆఫ్ సేవింగ్స్ ఫర్ యువర్ ఫ్యూచర్ జనరేషన్స్ ఆర్ వాట్ ఎవర్ ద కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ దట్ యు ఆల్వేస్ థాట్ యు వాంటెడ్ టు హ్యావ్, నీకు అది ఆల్రెడీ ఇక్కడ కొన్ని విషయాలు దొరుకుతుంది. అఫ్ కోర్స్ రేపు పొద్దున ఎలా ఉంటుంది ఏంటి, ఏ రోజు మారుతుంది అనే టెన్షన్ ఉంటుంది, కానీ బట్ ఒకసారి అప్గ్రేడ్ అలవాటు అయిపోయిన తర్వాత ఇప్పుడు నిజంగానే టౌన్ మీద బతికినట్టు మళ్ళీ పల్లెటూరులో ఉండమండి ఆయన తీసుకు ఎలాగుంటాడు, ఉండలేడు కదా. సో మోస్ట్ ఆఫ్ ద జనాలు వేరే కంట్రీకి వచ్చి ఉంటున్న వాళ్ళు ఇఫ్ దే ఆర్ పుట్టింగ్ అప్ రీల్స్ సేయింగ్ ఒక్కసారి యూనో వేరే కంట్రీలో ఉండి ట్రావెల్ చేసినా తెలుస్తుంది ఇండియాలో ఎన్ని విషయాల్లో స్కామ్ అవుతుంది అని అంటే ఇన్ ఏ వే ఇట్స్ ట్రూ, బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం మార్చగలం అని అంటే హోప్ చేయగలం, హోప్ థింగ్స్ గెట్ బెటర్, హోప్ సమ్మన్ విల్ డూ ఇట్. But that brings me the question, ఎవరో చేస్తారు అని చెప్పి ఎవరో చేయలేదంట, అట్లా ఉంటుందేమో అని అనిపించింది. బట్ యా, కొన్ని విషయాలు నిజంగానే మారుతుంది, బట్ ఎన్ని రోజులు మారుతుంది ఏంటి అనేది మాత్రం కొన్నిసార్లు ఆలోచిస్తే అనిపిస్తూ ఉంటుంది అనమాట అది. సో ఈ మధ్యన సోషల్ మీడియాలో దిస్ ట్రెండ్ హ్యాస్ కమ్ వేర్ పీపుల్ ఆర్ స్టేయింగ్ అబ్రాడ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దట్ పుటింగ్ ఆఫ్ ద రీల్స్ దట్ హౌ మచ్ డిఫరెన్స్ ఇస్ దేర్ ఫ్రమ్ దేర్ టు హియర్. సో ఒక్కసారి ఇక్కడ బతకడం అలవాటు ఏంటో వెనక్కి వెళ్ళడమే కష్టం, ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్, బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్ అంత బాగుంటుంది కాబట్టి అని అంటున్నారు. సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ ఇట్ అని అడుగుతున్నా. లెట్స్ పుట్ ఎండ్ టు దిస్ డిస్కషన్ టుడే అండ్ లెట్స్ హావ్ అ హెల్దీ కాన్వర్సేషన్. 972-636-1966 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఐమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నెంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ వింటున్నారు. హియర్ గోస్ అ బ్యూటిఫుల్ ట్రాక్ ఫర్ యూ ఫ్రమ్ ద మూవీ వాసు.

ఎస్ దే ధనాధర్ అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HT3. దట్ ఇస్ నెంబర్ వన్ రేడియో స్టేషన్, రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. మరి ఈ టైంలో సరదాగా అలా అలా ఇందాక టాపిక్ ఆల్రెడీ మనం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఒక చిన్న గేమ్ జోన్ లోకి వెళ్ళిపోదాం అని ఫిక్స్ అయిపోయి అనమాట. అదేంటి అని అంటే, సో హౌ మెనీ కాంబినేషన్స్ ఇస్ ద గేమ్, ఓకే, హౌ మెనీ కాంబినేషన్స్ ఇస్ ద గేమ్. సో మనకు నచ్చిన స్టార్స్ చాలా మంది జస్ట్ ఒక సినిమా చేయరు కదా, రెండు సినిమాలు చేస్తారు, మూడు సినిమాలు చేస్తారు, నాలుగు సినిమాలు కూడా చేయొచ్చు కదా. సో అలా వాళ్ళిద్దరి కాంబినేషన్ లో ఎన్ని సినిమాలు వచ్చాయి అనేది గేమ్, ఓకే. సో హౌ మెనీ కాంబినేషన్స్ అనే ఈ గేమ్ లో ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ వన్ ప్రీలూడ్ అండ్ లెట్స్ ట్రై టు గెస్ హూ దే ఆర్.

అది. సో ఈ పాటలో ఉన్న హీరో హీరోయిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెండు సినిమాల్లో పేర్ గా కనిపించారు. ఓకే, ఈ సినిమాలో ఉన్న హీరో హీరోయిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెండు సినిమాల్లో పేరు గా కనిపించారు. అండ్ ఆ సినిమా పేర్లు ఏంటో, హౌ మెనీ కాంబినేషన్స్ అండ్ హౌ మెనీ కాంబినేషన్స్ అండ్ ద నేమ్ ఆఫ్ ద మూవీ గెస్టెడ్ అండ్ ట్రై చేయండి. ఓకే, సో వన్ థింగ్ నా సైడ్ నుంచి నేను క్లూ ఏదైతే నేను చేయగలిగింది అంటే, ఆ రెండు పాటలు ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ క్లియర్ చేస్తాను, బట్ ఆ సెలబ్రిటీ పేర్లు వాళ్ళు రెండు సార్లు పేరైనా ఆ సినిమా పేర్లు కూడా చెప్పారు. ఓకే, హియర్ గోస్ ద గేమ్. ఎవరు ఆన్సర్ చేస్తారో చూద్దాం. 972-636-1968 ఇస్ మై కాలింగ్ నెంబర్. థర్స్డే రోజు అలా అదిరిపోయేలా ఒక గేమ్ ఆడదు.

0: మీరు అడిగిన ప్రశ్న ఇప్పుడు పాట వచ్చేదంటే బాయ్స్ అండి, అది కెల్లీ అండ్ సిద్ధార్థ్, ఇంకో మూవీ ఏమో బొమ్మరిల్ వంటి.
1: ఓకే, ఎందుకు మీరు హాహాహాసిని ఫ్యానా లేకపోతే ఆరెంజ్ లో జెనిలియా ఫ్యాన్ అండి?
0: అంటే మూవీస్ రెండు మూవీస్ కి ఫ్యాన్ అండి.
1: నైస్ నైస్,
0: గుడ్ మూవీస్.
1: ఓకే ఓకే, సో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ డాలస్, ఏంటండి విశేషాలు?
0: ఏం లేదండి,
1: పికప్ అండ్ డ్రాప్స్ మళ్ళీ అంటే పెళ్లి కాకుండా పూజ ప్లేస్ లో కూడా దింపి రావాలన్నమాట కదా, ఇస్ దట్ దేర్? పికప్ అండ్ డ్రాప్స్ పిల్లల్నే కాదు కాకుండా పార్ట్నర్ కూడా దింపి రావాలనుకుంటు కదా, పలానా చోట పూజ ఉందండి, పలానా ప్లేస్ లో ఇది ఉందండి, అది ఉండే ఇది ఉందండి.
0: అంటే దాట్ ఐ డోంట్ హ్యావ్, మై వైఫ్ డ్రైవ్స్ ఆన్ అవర్ ఓన్, సో షీజ్ ఆన్ అవర్ ఓన్, సో ఆ ప్రాబ్లం లేదు. కిస్ అయితే డ్రాపింగ్ ఉంది కానీ ఇంకో ప్రాబ్లం లేదు.
1: నైస్, గుడ్ థింగ్ టు డూ, గుడ్ థింగ్ టు డూ. రైట్ ఆన్సర్ అండి, కరెక్ట్ కరెక్ట్ గెస్ చేశారు. థ్యాంక్ యూ. సో అది ఫస్ట్ క్వశ్చన్ అడిగిన దానికి ఆన్సర్ అయితే చెప్పేశారు ఆయన, ఇందాక చేసిన పాట ఇద్దరు అంటే హీరో హీరోయిన్ కాంబినేషన్ ఏంటో చెప్పండి అని అన్నాను. అండ్ సిద్ధార్థ్ దాని జెనిలియా కాంబినేషన్ ఆల్రెడీ అలే అలే అంటూ బాయ్స్ నుంచి పాట వినేసాం. అండ్ రెండో పాట కూడా వెయిట్ చేస్తోంది, నేనే ఆపాను, ఆ సాంగ్ కూడా ప్లే చేస్తా ఫ్రమ్ ద మూవీ బొమ్మరిల్లు, ఓన్లీ ఆన్ రేడియో సర్వీస్ సౌండ్స్ లైక్ హోమ్. కాసేపట్లో ఇంకో క్వశ్చన్ అడుగుతా, గెట్ రెడీ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
4: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
5: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
6: నాకు ఇంకా గుర్తుంది, 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. From fresh produce, rotis to everyday puja essentials, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.
7: Radio Surabhi Civic Signal. Celebrate proudly, celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
8: Amma, Saturday movie?
9: Mm-mm, Manabadi class.
8: Amma, old MacDonald had a farm.
9: Uppu kappu rambu. Telugu padyam cheppu.
8: Uppu kappu rambu.
9: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.

Yes, we are back there. Dhanadhana Vinash to DFW Morning Vibes in her only on radio. Suravi 107.9 HD3 Dallas number 1 radio station. మరీ టైంలో సరదా ఇంకొకసారి గేమ్ కంటిన్యూ చేసేస్తున్నాం. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా కరెక్ట్ గా ఆన్సర్ చెప్పేశారు, ఆయన పేరు మర్చిపోయాను సారీ. బట్ యా, ఇంకొక క్వశ్చన్ రెడీ చేశా, అదేంటి అంటే ఇట్ ఈస్ అ డైరెక్టర్ అండ్ అ మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్. ఓకే, సో ఈ డైరెక్టర్ గారు మాస్ సినిమాలకి పెట్టింది పేరు. ఈ డైరెక్టర్ గారు యాక్చువల్లీ ఒక పాయింట్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు తెలుగు సినిమాలో ఒక రేంజ్ హిట్ ఇచ్చారు, మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకున్నారు, దాని తర్వాత కంబ్యాక్ ఇచ్చారు. ఓకే, సో వీళ్ళిద్దరూ ఒక్క సినిమా కాదు రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చేశారు. ఓకే, ఆ మాస్ డైరెక్టర్ ఎవరు, ఈ మాస్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, ఆయన మాస్ క్లాస్ కూడా కాదు అన్ని చేసే మ్యూజిక్ డైరెక్టర్, సో ఆ మాస్ డైరెక్టరు ఈ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఎవరు అండ్ వాళ్ళ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలేంటి అని అడుగుతున్నాను. సో అందులో ఫస్ట్ పార్ట్ టీజ్ చేస్తా మీకు ఇంటర్వ్యూ, లెట్స్ సీ. ఓకే,

అది ఓకే. ఇంకొంచెం ఇంకొక 5 సెకండ్స్ ప్లే చేద్దాం. అది సో ఇప్పుడు ఆ రెండు పాటలు బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తున్నాను. సో ఆ మాస్ డైరెక్టర్ ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో గెస్ట్ చేయండి. 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్. అండ్ ఈ రోజు మనం ఆడుతున్న గేమ్ హౌ మెనీ కాంబినేషన్స్.

అది. సో దే దనదన వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటున్నారు. మరి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇంకొంచెం సింపుల్ చేసాం. ఓకే, నేను చెప్పా కదా ఒక మాస్ డైరెక్టర్ అండ్ యునో అన్ని చేయగలిగిన మ్యూజిక్ డైరెక్టర్, ఆయన ఆల్మోస్ట్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన తర్వాత వరుసగా రెండు సినిమాలు చేశారు ఆ డైరెక్టర్ గారు ఆయనతో. సో ఆ మాస్ డైరెక్టర్ ఎవరు, ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అడిగా పేర్లు చెప్పేద్దాం. కాంబినేషన్ ఉన్న సినిమాలు మీరు గెస్ట్ చేయండి. ఓకే, ఒకటి వివి వినాయక్ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారి పేరు రమణ గోగుల్ గారు. ఓకే, సో వాళ్ళిద్దరు కాంబినేషన్ లో ఉన్న రెండు సినిమాల్లో ఒక సినిమా నుంచి పాట ఆల్రెడీ ప్లే చేస్తాను, రెండో పాట కూడా ప్లే చేస్తున్నాను. సో ఆ సినిమా పేర్లు ఏంటో గెస్ట్ చేయండి, ట్రై చేయండి. హౌ మెనీ కాంబినేషన్స్ ఇస్ ద గేమ్ అండ్ ఫస్ట్ పాట ఆల్రెడీ ప్లే చేశాను, వాళ్ళ కాంబినేషన్ లో రెండో పాట కూడా ప్లే చేస్తున్నాను అండ్ వివి వినాయక్ గారు రమణ గోగుల్ గారి కాంబినేషన్. ఓకే, గెస్ ద సాంగ్ అండ్ ద సాంగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సర్బీ 107.9 HD3 Dallas, number 1 radio station. Radio Surbhi sounds like home.

0: ఎస్ విఆర్ బ్యాక్ దే ధనాధన వినాష్ తో డిఎండబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటున్నారు ఓన్లీ ఆన్ రేడియో సర్వి 107.9 రేడియో సర్వి సౌండ్స్ లైక్ హోమ్. మరి ఈ టైంలో మనం ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం మాట్లాడాం. సో ఆ క్వశ్చన్ కి సంబంధించి ఆన్సర్ ఎవరైనా చెప్తారేమో అనుకున్నా, బట్ చాలా టఫ్ క్వశ్చన్ అడిగారు, నాకు అర్థమైపోయింది. సో యా, ఐ కెన్ అండర్స్టాండ్. ఈ రోజు ఎందుకో అంటే ప్రతిసారి సింపుల్ క్వశ్చన్లు అడుగుతున్నారు కదా, కొంచెం బాగా పెంచుదాం అనుకుని ట్రై చేస్తా. ఐ థింక్ ఐ అండర్స్టూడ్ ద డిఫికల్టీ లెవెల్. సో వీర్ వినాయక్ గారు, రమణ గోగుల్ గారు పేర్డ్ ఫర్ 2 ఫిల్మ్స్. ఓకే, పేర్డ్ ఫర్ 2 ఫిల్మ్స్. సో ఫస్ట్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో లక్ష్మీ సినిమా వచ్చింది అనమాట. లక్ష్మీ అసలు నెక్స్ట్ లెవెల్ హిట్. అసలు అంటే ఇప్పుడు తులసి సినిమా విషయంలో ఒక వైబ్ ఉంటుంది, ఏది వెంకటేష్ గారు ఒక మాస్ హ్యాండిల్ చేయగలరు, క్లాస్ హ్యాండిల్ చేయగలరు అన్న వైబ్ ఉంటుంది కదా. లక్ష్మిలో దానికి ఐ వుడ్ సే ఆల్మోస్ట్ 3 టైమ్స్ 4 టైమ్స్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో కూడా లక్ష్మి అనే బీజం వస్తుంది అనమాట. ఆయన వస్తున్నప్పుడు అద్దరిపోద మామూలు ఉండదు. సో ఆ సినిమా ఒక రీన్లో ఆడేసింది. దాని తర్వాత వెంటనే ప్రభాస్ గారితో సినిమా ఓకే చేశారు. పర్సనలీ నాకు యోగి సినిమా చేసినప్పుడు మాత్రం అబ్బా అంటే ఎంతకన్నా అమ్మ ఎమోషన్ అంటే కొంచెం హిట్ అవుతుంది. సో అందులోనూ అంతా ట్రై చేసిన తర్వాత లాస్ట్ కి మాత్రం డెఫినెట్లీ సినిమాలో సగం మందికి నచ్చకపోవడానికి రీజన్ అయితే మాత్రం డెఫినెట్లీ ఐ వుడ్ సే ద క్లైమాక్స్ అండి. అంతా ట్రై చేసిన శారద గారిని ఆయన ప్రభాస్ గారు కలవరు, చాలా మామూలుగా బాధేది అనమాట. సో మోర్ ఆర్ లెస్ సేమ్ ఎమోషన్ ఏక్ మ్యూజియం ట్రై చేశారు, బట్ ఫైనలీ పేరెంట్స్ కలుస్తారు, ద బెస్ట్ పార్ట్ అది మ్యాటర్. సో యా, ఈరోజు అడిగిన ఈరోజు ఆడిన గేమ్ లో ఆన్సర్ అయితే అది. అండ్ కాసేపట్లో యాడ్స్ మనల్ని కారు మబ్బు కమెంట్ కమ్ముతాయి, అండ్ సరదాగా మాట్లాడుకుందాం కాసేపట్లో. అండ్ రేడియో సర్వి యాప్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే ఐ వాయిస్ లో డౌన్లోడ్ చేసుకోండి. ఎక్కడికి వెళ్ళినా, మీరు యూకేకి వెళ్ళినా, జర్మనీకి వెళ్ళినా, మహర్షాక డ్యూకే నుంచి ఉంటారు 7 o'clock ఇక్కడ అంట ఎర్లీ మార్నింగ్, బట్ ఆయన 2:30 వింటారు, యూనో అలా ఉంటే డెడికేషన్. సో ఒక్కసారి అలర్ట్ అయితే వదలలేదు, అది మ్యాటర్. సో అలాగే ఐవోస్ కానీ ఆండ్రాయిడ్ కానీ డౌన్లోడ్ చేసుకోండి. యాడ్స్ వస్తున్నాయి, మనం మాట్లాడదాం ఓన్లీ ఆన్ రేడియో సర్వి 107.9 డాలస్ నెంబర్ 1 రేడియో సర్వి.
1: డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సర్వి.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: Hello, Namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
1: Vipindadi, Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM, HD3.
4: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ అజయ్ శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం, సౌండ్స్ లైక్ హోమ్.
5: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
6: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లాండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
5: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సస్.
7: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
8: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
9: ఇండియా వెళ్ళాలేమో నేను.
10: ఇప్పుడు ఇండియా ఎందుకురా,
9: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
8: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. కాల్ దెమ్ అట్ 972 484 5400 ఆర్ విజిట్ 3234 ఫారెస్ట్ లేన్.

0: Yerledi.
1: చాలా మంది మమతా బైజూ సక్సెస్ ఓవర్ నైట్ అని తెలియతే మాత్రం మీరు నిజంగా పప్పులో కాలిసిపెట్టే మమతా బైజూ ఎవరు అని మీరు ఇంకా తెలుసుకోకపోతే అదేనండి ప్రేమ సినిమా హీరోయిన్ మన డూడ్ సినిమాల హీరోయిన్ ఉంది కదా ఇప్పుడు విశ్రాంతి సంస్థాన్ అనమాట. సో ఇన్ఫాక్ట్ ఆ అమ్మాయి 25 కి అసలు ఏంటి స్టార్ట్ అని చెప్పి షాక్ అవ్వచ్చు, బట్ వెన్ షీ స్టార్టెడ్ యూనో, నేను రీసెంట్ గా ఒక సినిమా చూసినా, దాని పేరు కిలోమీటర్స్ అండ్ కిలోమీటర్స్. ఓకే, అందులో ఆ హీరోకి చెల్లిగా స్టార్ట్ అయిందని ఇట్స్ మీన్ లైక్ ఇప్పుడు 2026 ఆల్మోస్ట్ 27 ఎండ్ అవుతున్నాం. సో 6 ఇయర్స్ 7 ఇయర్స్ ముందు నుంచే షీ స్టార్టెడ్ యాక్టింగ్, డూయింగ్ చిన్న చిన్న రోల్స్ అవన్నీ చేసుకుంటూ ఫైనల్లీ షీ గాట్ హర్ బ్రేక్ ఎప్పుడు ఆల్మోస్ట్ లాస్ట్ 1.5 ఇయర్స్ బ్యాక్ అది మ్యాటర్. ఓకే, సో మనం అనుకుంటుంటాం ఇంత స్టార్టమ్ ఏంటి ఇంత చిన్న ఏజ్ లో అది అని అనుకుంటాం కానీ, బట్ వీళ్ళందరూ అండ్ నాకు ద బెస్ట్ పార్ట్ అబౌట్ మమతా బైజూ ఏంటంటే అట్లా చెత్త అట్లా గ్రాస్ చేసి పట్టణం చేసే రకంగా అనిపిస్తుంది అనమాట, యాక్టింగ్ అయినా కానీ డాన్స్ అయినా కానీ ఆ డాన్స్ లోనే అర్థమైపోతుంటుంది. అంటే ఇప్పుడు షీ యాక్చువల్లీ ఆ స్టెప్ గా నేను బటర్ఫ్లై సాంగ్లో తను చేసే స్టెప్ ఎంత గోటెడ్ అయిపోయిందంటే, మన మీనా గారు ఉన్నారు కదా యాక్ట్రెస్ మీనా గారు, షీ డిడ్ ఎ రీల్ ఆన్ ఇట్. అదే ఆసమ్ మ్యాన్ ఆసమ్ అది. సో నెక్స్ట్ సినిమాస్ ఇంకేమున్నాయి లేనప్పుడు అంటే బెథల్హ్యామ్ కుటుంబ యూనిట్ అని చెప్పి ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిపోయింది, తెలుగులో కూడా డబ్ అయింది, కుదిరితే థియేటర్కి వెళ్ళి బ్రేక్ ఇవ్వండి. ఇప్పుడు మాత్రం బ్రేక్ ఇవ్వకుండా రెండు పాటలు బ్యాక్ టు బ్యాక్ వేస్తున్నా, ఒకటి ఇరుముడి కట్టు అండ్ ఇంకోటి బెథల్హ్యామ్ కుటుంబ యూనిట్ అనే సినిమా నుంచి ఒక పాట. ఎస్, మలయాళం సినిమానే, తెలుగులో కూడా డబ్బు అవుతుంది.

பியூட்டிஃபுல் சாங் என்ன ஃப்ரம் தி மூவி பெத்லஹேம் குடும்ப யூனிட். தே தராதர் அவினாஷ் தோ DFW மார்னிங் வைப்ஸ் இன் ஹர் ஓன்லி ஆன் ரேடியோ சுரபி 107.9 HD3 டாலஸ் நம்பர் 1 ரேடியோ ஸ்டேஷன். எஸ், ఇంకొక రోజైతే జస్ట్ ఒకే ఒక్క రోజైతే మీకు హాలిడే నాకు హాలిడే ఇంకేస్ మూడ్ ఇస్ లైక్ దాట్ దెన్ ఈ రోజు రేపు చేసే పని మాత్రం అద్దరిపోయే రేంజ్ లో పనిచేయండి. అండ్ సో సాటర్డే సండే గిల్ట్ ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక విషయం చాలా అండర్లైన్ అండ్ బోల్డ్ అండ్ ఇంటెలెక్ట్ తో చెప్పాల్సింది ఏంటంటే, నా జనరేషన్ కి నా ముందున్న జనరేషన్ కూడా నా తర్వాత జనరేషన్ చెప్పక్కర్లేదులేండి, వీఆర్ అలౌడ్ టు టేక్ రెస్ట్ అండి. వీ డిజర్వ్ దాట్. పక్కన చెప్పక్కర్లేదు, ఎంటర్టైన్మెంట్ ఇవ్వక్కర్లేదు, అర్థమైందా? వీఆర్ అలౌడ్ టు టేక్ రెస్ట్, అంతే. ఓకే, సో ఆన్ దాట్ నోట్ ఒక మంచి పాట నిజంగానే ఒక మంచి రెస్ట్ లాగా అనిపిస్తుంది అనమాట. ఓకే, ఈ పాట విన్నప్పుడు నాకైతే అసలు నిజంగానే ఎవరో నాకు సింఫనీ ప్లేస్ ఫీలింగ్ ఉంటుంది. అలాంటి పాటతో ముగిస్తున్నా, రేపు వచ్చేస్తా, ఇచ్చి వాడేద్దాం ఓన్లీ ఆన్ రేడియో సోబీ 107.9 HD3 నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ OG తెలుగు రేడియో స్టేషన్ ఉంటుంది.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
4: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
6: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
7: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
6: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
4: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
5: What is this address again?
4: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.
8: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Isthinamma vayanam, putzukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com.

కన్ను కొట్టి చూసానంట, మనసు మీటి వెళ్ళనంట, కన్ను కొట్టి చూసానంట సుందరి, మనసు మీటి

చక్రవర్తి గారి అసలు పేరు కొమ్మినేని అప్పారావు. వారు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా పొన్నేకల్లులో 8 సెప్టెంబర్ 1936 జన్మించారు. చక్రవర్తి గారు మహావాది వెంకటప్పయ్య గారి వద్ద శాస్త్రీయ సంగీతం నేర్చుకుని గుంటూరులో వినోద్ ఆర్కెస్ట్రా అనే సంగీత బృందాన్ని ఏర్పాటు చేసి లైట్ మ్యూజిక్ కచేరీలు నిర్వహించేవారు. ఆ రోజుల్లో HMV సంస్థకు చెందిన మంగపతి గారు వారి ప్రతిభను గుర్తించి మద్రాసుకు ఆహ్వానించారు. HMV సంస్థ వారు చక్రవర్తి గారి 2 ప్రైవేట్ రికార్డులను కూడా విడుదల చేశారు. చక్రవర్తి గారిని గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు వారు స్వరపరిచిన ఈ చక్కటి పాట మీకోసం.

0: చక్రవర్తి గారు ఒక హిందీ చిత్రానికి నేపథ్య సంగీతం సమకూరుస్తున్న సందర్భంలో వారి పేరు చక్రవర్తి అని తప్పుగా పేర్కొనడం జరిగింది. అతని ప్రతిభపై నమ్మకం ఉన్న అతని స్నేహితుడు కె చటర్జీ గారు అప్పారావు నుండి చక్రవర్తిగా పేరు మార్చారు. అప్పటి నుండి వారి పేరు చక్రవర్తిగానే కొనసాగింది. జ్యోతి చిత్రం నుండి చక్రవర్తి గారి సంగీత సారథ్యంలో బాలు గారు జానకి గారు పాడిన ఈ ఆత్రేయ గీతాన్ని
1: ఇప్పుడు
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
4: Sure.
3: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachchu.
4: Idi office party aa leka jatra?
3: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
5: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
6: ఎస్ సార్.
5: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
6: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
5: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
7: విజిట్ రాజురాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
8: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
5: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
9: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్. ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
10: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
5: What is this address again?
10: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaterers.com.
11: Oi, biryani tintava?
12: Marchipoyava? I'm on a diet. Salad.
11: Sorry, but I won't share my chicken dum biryani and goat biryani. No way.
12: Inti rendu order chestunava?
11: Anta vari avaku. M&M vala weekend offer. Chicken and goat dum biryani $10 and $15 ki maatrame. On Friday, Saturday and Sunday 7 PM to 11 PM. Plus, vala special live handi biryani to double ka meeta free.
12: Sharing is caring. Tilusa?
11: M&M, 1900 Marketplace Boulevard, Irving.

చక్రవర్తి గారి మొదటి తెలుగు చిత్రం మూగ ప్రేమ 1971లో విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించకపోయినప్పటికీ ఆ తర్వాత 1973లో నిర్మించిన శారదా చిత్రం ఘన విజయాన్ని సాధించినా కాని ఈ చిత్రం తర్వాత కూడా చక్రవర్తి గారికి పెద్దగా గుర్తింపు రాలేదు. అదే శారదా చిత్రం నుండి డాక్టర్ సి నారాయణరెడ్డి గారి కళ నుండి జానవారగా రామకృష్ణ గారు పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

1976లో శ్రీ రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన జ్యోతి మరియు కల్పన చిత్రాలకు చక్రవర్తి గారు సంగీతాన్ని అందించారు. మొదట్లో వీరిరువురు కలిసి పనిచేసిన చిత్రాలు అంతగా విజయం సాధించకపోయినా 1979లో తీసిన డ్రైవర్ రాముడు సినిమా నుండి అనేక విజయాలు సాధించారు. కల్పన చిత్రం నుండి బాలుగారు పాడిన ఈ వేటూరి గారి పాట ఇప్పుడు విందాము.

1987లో ఏ కోదండరామ రెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా దొంగ మొగుడు. ఇందులో చిరంజీవి గారు, మాధవి గారు, రాధిక గారు ముఖ్య పాత్రలు పోషించారు. ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన నల్లంచి తెల్ల చీర అనే నవల ఆధారంగా చిరంజీవి గారు ద్విపాత్రాభినయం చేసిన సినిమా ఇది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ గా నమోదైన చిత్రం. చక్రవర్తి గారి సంగీతంలో బాలు గారు, సుశీల గారు పాడిన ఈ పాట

సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్ లో మార్నింగ్ ఫ్రమ్ వ్యాంకోవర్ కార్యక్రమంలో స్వరకర్త శ్రీ చక్రవర్తి గారి పాటలతో కూడిన ప్రత్యేక కార్యక్రమం. 1977లో విడుదలైన యమగోళ చిత్రం చక్రవర్తి గారి సినీ జీవితానికి గొప్ప మలుపు అని చెప్పవచ్చు. టి రామారావు గారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చక్రవర్తి గారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో ఎన్టీ రామారావు గారి స్వరానికి దగ్గరగా పాడించి కొత్త ఒరవడిని పరిచయం చేశారు. వారు యమగోళ చిత్రంలో ఆడవి అందాల సురభామిని అనే పాటను జయజయవంతి రాగంలో స్వరపరిచి విజయం సాధించారు. అదే పాట మీకోసం.

రూప సౌందర్య రాశి ఏది నీ నయన మనోహర నసద సలాస్యం ఏది నీ త్రిభువన మోహన రూప విలాసం

1978లో వచ్చిన మల్లెపూవు చిత్రంలో ప్యాస అనే హిందీ చిత్రానికి ఎస్టి బర్మన్ గారి యొక్క బాణులను అనుసరించకుండా తనదైన స్వంత బాణులను స్వరపరచడం ద్వారా సమర్థవంతమైన స్వరకర్తగా తన సత్తాను నిరూపించుకోవడమే కాక మాస్ కమర్షియల్ మరియు ఫాస్ట్ బీట్ కంపోజర్ గా కూడా పేరు తెచ్చుకున్నారు. చక్రవర్తి గారు స్వరపరిచిన మల్లెపూవు చిత్రం నుండి ఈ పాట మనం వినబోయే తర్వాతి పాట.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ద డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
3: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
1: Istinamma vayanam putchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
4: రేడియో సురభి సివిక్ సిగ్నల్ ఎల్పీస్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం. అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ది టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ సిటీ ఆఫీసర్స్ అండ్ కమ్యూనిటీ సెంటర్స్ ఆర్ ఆల్వేస్ అవైలబుల్ టు గైడ్ యూ. స్టే ఇన్ఫార్మ్డ్, స్టే కనెక్టెడ్, బికాస్ హెల్ప్ ఇస్ always within reach.
5: 1983లో విడుదలైన ఖైదీ చిత్రంలో చక్రవర్తి గారి సంగీతం వలన నటులు చిరంజీవి గారికి మరియు దర్శకులు ఏ కోదండరామిరెడ్డి గారికి చక్కటి విజయాన్ని చేకూర్చింది. నేటి భారతం మరియు ప్రతిఘటన చిత్రాలకు చక్రవర్తి గారి సంగీతం నటి విజయశాంతి గారి విజయానికి ఎంతో దోహదపడింది. ఖైదీ చిత్రం నుండి బాలు గారు, సుశీల గారు పాడిన ఈ వేటూరి గీతం మీకోసం.

చక్రవర్తి గారి దర్శకత్వం వహించిన బలిపీఠం, ప్రేమాభిషేకం మరియు శ్రీవారి ముచ్చట్లు చిత్రాలకు దాసరి నారాయణరావు గారికి ఇష్టమైన శివరంజని మరియు భూపాల రాగాలలో చక్కని గీతాలను అందించారు చక్రవర్తి గారు. ఆ పాటలు అక్కినేని నాగేశ్వరరావు గారి సినీ విజయాలకు ఎంతగానో దోహదపడ్డాయి. ప్రేమాభిషేకం చిత్రం నుండి చక్రవర్తి గారు స్వరపరిచిన ఈ గీతం ఇప్పుడు విందాము.

తమ కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకునే సమయంలో ప్రతిరోజు 16 గంటలు పనిచేస్తూ రోజుకు 5 పాటల కంటే ఎక్కువ రికార్డ్ చేసేవారట. వారు జానపద సంగీతానికి శాస్త్రీయ సంగీతాన్ని మేళవించి వినూత్నమైన సంగీతాన్ని అందించి సంగీతం అంతులేనిది అనంతమైనది అని నిరూపించి తనదంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు చక్రవర్తి గారు స్వరపరిచిన మరో చక్కటి పాట విందాము.

రాధిక గారు, కృష్ణరాజు గారు జంటగా నటించిన కొండవీటి నాగులు చిత్రం నుండి వేటూరి సుందరరామూర్తి గారి రచనలో, చక్రవర్తి గారి సంగీతంలో బాలు గారు, సుశీల గారు పాడిన ఈ పాట మనం వినబోయే తర్వాత పాట.

వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్ లో మార్నింగ్ ఫ్రమ్ బ్యాంకోవర్ కార్యక్రమంలో స్వరకర్త శ్రీ చక్రవర్తి గారి పాటలతో కూడిన ప్రత్యేక కార్యక్రమం.

వేల 64లో కృష్ణశాస్త్రి గారికి అనారోగ్యం కారణాల వల్ల గొంతులోని స్వరపేటికను తొలగించడం జరిగింది. అప్పటి నుండి ఏది చెప్పాలన్నా కాగితంపై రాయటం జరిగేదట. బలిపీఠం సినిమాకై పాట రాసే సమయంలో ఒక మిత్రుడు వచ్చినప్పుడు కుశలమా నీకు కుశలమేనా అని కాగితంపై రాసి చూపారట. ఆ తర్వాత ఆ కాగితం అక్కడే వదిలి వారితో బయటికి వెళ్లారు. సంగీత దర్శకులు చక్రవర్తి గారు టీ బ్రేక్ లో ఆ కాగితం చూసి పల్లవి అనుకుని కుశలమా నీకు కుశలమేనా అంటూ ట్యూన్ చేశారట. అది అందరికీ నచ్చడంతో అదే మాటని పాటగా తీర్చిదిద్దారు కృష్ణశాస్త్రి గారు. అదే

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Kavin Talaki, Karin Talaki. Kera Fedras, Radio Surabhi.
0: Radio Surabhi, KDXX, 107.9 FM, HD3, Louisville, Texas. America lo telugunestam.
2: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
3: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగునేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
4: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
6: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
5: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
7: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
7: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.
8: Hey Bindu, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
9: చందు, మరి వండనా?
8: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాలా?
9: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
8: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
3: యమాలయే జీవంత మనుష్ అన్న బెంగాలీ సినిమాని తెలుగులో యమగోళ చిత్రంగా రూపొందించగా, అందులో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి సరసన అందాత తార జయప్రత గారు నటించారు. 6 కేంద్రాల్లో రజతోత్సవం జరుపుకోవడమే కాకుండా హైదరాబాద్ మరియు విజయవాడలో 40 వారాలు ప్రదర్శించబడి చరిత్ర సృష్టించిన చిత్రం. చక్రవర్తి గారి సంగీతంలో బాలుగారు, సుశీల గారు పాడిన ఈ వేటూరి గారి గీతాలలో మాస్ టచ్ నిచ్చిన ఈ పాట ఇప్పుడు విందాము.

జీవన తీరాలు చిత్రం నుండి డాక్టర్ సి నారాయణరెడ్డి గారు రచించిన మరో ఆణిముత్యం కాగా చక్రవర్తి గారు యమన్ జయ జయవంతి కామవర్తిని దర్బారీ రాగాలలో స్వరపరచగా బాలు గారు సుశీల గారు పాడిన ఈ రాగమాలిక మీకోసం.

నాగిరెడ్డి గారి దర్శకత్వం వహించిన అనుబంధం చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారు, రాధిక గారు, సుజాత గారు ముఖ్య పాత్రలు పోషించారు. అదే చిత్రం నుండి చక్రవర్తి గారి సంగీతంలో, వేటూరి గారి రచనలో బాలు గారు, సుశీల గారు పాడిన ఈ పాట మనం వినబోయే తర్వాతి పాట.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సాంగ్స్ లైక్ హోమ్ లో మార్నింగ్ ఫ్రమ్ వ్యాంకవర్ కార్యక్రమంలో స్వరకర్త శ్రీ చక్రవర్తి గారి పాటలతో కూడిన ప్రత్యేక కార్యక్రమం. 1970 ముందు తొలినాళ్లలో కేవీ మహాదేవన్ గారికి సంగీతం సమకూర్చిన చక్రవర్తి గారు కేవీ మహాదేవన్ గారిని సమకాలీన సంగీతకారులలో మేధావిగా ఎల్లప్పుడూ గౌరవించేవారు. కృష్ణచక్ర, రాజ్ కోటి మరియు ఎంఎం కీరవాణి గారు చక్రవర్తి గారికి సహాయకులుగా ఉంటూ అనేక మెళుకువలను తెలుసుకుని వారికి విధేయులుగా వ్యవహరించారు. ఇప్పుడు మరో పాట విందాము.

పసివాడి ప్రాణం చిత్రానికి సంగీతాన్ని సమకూర్చి ఘన విజయం సాధించిన అదే పసివాడి ప్రాణం చిత్రం నుండి వేటూరి గారు రచించగా బాలుగారు జానకి గారు పాడిన ఈ పాట మీకోసం.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
4: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే?
5: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
6: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry, G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka, India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Isthinamma vayanam, putzukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంతింతా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి. ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com.
8: ప్రతిభ ఉన్న పలువురు గాయకులను పరిశ్రమకు పరిచయం చేశారు చక్రవర్తి గారు. ఎదమల్లులు చిత్రంలోని నాంపల్లి టేషన్ కాడి రాజాలింగో పాటతో ఎస్పీ శైలజ గారు వందే మాతరం శ్రీనివాస్ గారిని చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. అదే పాట ఇప్పుడు మనం వినబోయే తర్వాతి పాట.

కథా చిత్రం చక్రవర్తి గారి సంగీతాన్ని మరో కోణంలో చూపించి విజయ్ దొందుబి మ్రోగించిన చిత్రం. ఇదే చిత్రాన్ని హిందీలో తోఫాగా పునర్నిర్మించి అక్కడ కూడా విజయం సాధించారు. అదే దేవతా చిత్రం నుండి చక్రవర్తి గారి స్వరచర్యలో సాగిన ఈ గీతం ఇప్పుడు విందాము.

గారు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా 600 సినిమాలకు తన గాత్రాన్ని అందించడమే కాకుండా కొన్ని పాటలకు సాహిత్యం కూడా రాశారు. వారు కొన్ని పాటలు పాడి గాయకుడిగా మరియు కొన్ని చిత్రాలలో నటించి నటుడుగా కూడా వ్యవహరించారు. ఇప్పుడు మరో పాట విందాము.

5000కు పైచిలుకు పాటలకు స్వరకల్పన చేసి సంగీతానికి కొత్త ఒరవడిని అందించిన సంగీత దర్శకులు శ్రీ చక్రవర్తి గారు. జస్టిస్ చౌదరి చిత్రం నుండి వేటూరి గారు రచించిన ఈ గీతాన్ని బాలు గారు, సుశీల గారు పాడారు. అదే పాట ఇప్పుడు మనం విందాము.

చిత్రం నుండి చక్రవర్తి గారి సంగీతంలో ఆచార్య ఆత్రేయ గారి రచనలో సుశీల గారు రమోలా గారు పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

0: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్ లో మార్నింగ్ ఫ్రమ్ బ్యాంకవర్ కార్యక్రమంలో స్వరకర్త శ్రీ చక్రవర్తి గారి పాటలతో కూడిన ప్రత్యేక కార్యక్రమం. శబ్దాలంకారాలలో ఎన్ని ప్రాసలున్నా అంత్యప్రాస మాత్రం ఒకటే, అదే ఆరుద్ర గారు. పక్కింటి అమ్మాయి చిత్రం 1981 విడుదలైన చిత్రం. కె వాసు గారి దర్శకత్వంలో చంద్రమోహన్ గారు, జయసుధ గారు జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం కొమ్మినేని చక్రవర్తి గారు అందించారు. ఆరుద్ర గారు రచించగా బాలు గారు పాడిన అదే చిత్రం నుండి ఈ పాట ఇప్పుడు విందాము.
1: 1, 2, 3, 4.

మల్లెపువ్వు చిత్రం నుండి చక్రవర్తి గారి సంగీతంలో, వీటూరి గారి అద్భుతమైన రచనలో వాణి జయరాం గారు పాడిన ఈ కృష్ణ గీతం ఇప్పుడు విందాము.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
5: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
6: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
7: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
8: Sure.
7: How many people are we expecting?
8: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachchu.
7: Idi office party a leka jatra?
8: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
9: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
10: Yes sir.
9: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
10: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలీ అండ్ క్యాటరింగ్.
9: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
11: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
8: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
12: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
8: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
13: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ ను నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
14: ఏ కోదండ నామిరెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన ప్రేమముత్తులు చిత్రం నుండి అద్భుతమైన సాహిత్యం అందించిన ఆరుద్ర గారి ఆని ముత్యం లాంటి గీతానికి స్వరాలకే చక్రవర్తి అయిన కె చక్రవర్తి గారు మధురమైన సంగీతం స్వరపర్చగా, శ్రీపతి పండితారాధుల బాలసుబ్రహ్మణ్యం గారు, గాన కోకిల పి సుశీల గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించిన ఈ పాటలో అందాల నటుడు శోభన్ బాబు గారు, నటి లక్ష్మి గారి అభినయం వర్ణనాతీతం. అదే పాట ఇప్పుడు మనం విందాము.

అక్కింటి అమ్మాయి చిత్రం నుండి వీటూరి సుందరరామూర్తి గారు రచించగా, చక్రవర్తి గారు సంగీత స్వరకల్పన చేసి బాలుగారితో జరిపిన ఈ సంగీత సంగ్రామాన్ని ఇప్పుడు విన్నాము.

లక్ష్మి గారు శోభన్ బాబు గారి శాసన నటించిన ప్రేమమూర్తులు చిత్రం నుండి చక్రవర్తి గారి సంగీతంలో బాలు గారు సుశీల గారు పాడిన ఈ పాట ఇప్పుడు విన్నాము.

ఏడిద నాగేశ్వరరావు గారు, ఆకాశం శ్రీరాములు గారు కలిసి నిర్మించిన చిత్రం తాయారమ్మ బంగారయ్య. ఈ చిత్రంలో షావుకర్ జానకి గారు, కైకాల సత్యనారాయణ గారు చక్కటి నటనని ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని 1982లో బి నాగిరెడ్డి గారి విజయ ప్రొడక్షన్ సంస్థ హిందీలో శ్రీమాన్ శ్రీమతి పేరుతో పునర్నిర్మించింది. అదే చిత్రం నుండి పాలు గారు, పి సుశీల గారు పాడిన ఈ పాట ఇప్పుడు మనం విందాము.

నట సామ్రాట్ అక్కిని నాగేశ్వరరావు గారు జంధ్యాల గారి దర్శకత్వంలో నటించిన ఒకే ఒక చిత్రం అమరజీవి నుండి వీటూరి గారు రచించగా స్వర చక్రవర్తి సంగీత దర్శకత్వంలో బాలు గారు పాడిన ఈ పాట విందాము.

వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్ లో మార్నింగ్ ఫ్రమ్ వ్యాంకోవర్ కార్యక్రమంలో స్వరకర్త శ్రీ చక్రవర్తి గారి పాటలతో కూడిన ప్రత్యేక కార్యక్రమం. ఏడంతస్తుల మేడ చిత్రం నుండి చక్రవర్తి గారి సంగీత సారథ్యంలో బాలు గారు మరియు సుశీల గారు పాడిన ఈ రాజశ్రీ గీతాన్ని విందాము.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
4: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
1: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హాస్ గ్రోన్ ఆన్ అస్ అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్, మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్. జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్
5: స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెసే కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
6: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
5: స్వదేశీ గ్రోసరీస్, Irving, Castle Hills, Frisco, Flower Mound, South Lake and many more.

0: అమెరికాలో తెలుగునేస్తం. You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్.

celebration knowledge though, neko best experience on this taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Istinamma vayanam putchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సిరువి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సిరువి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సిరభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/సిరభిలక్ష్మికి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosirabhi.com. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

0: కదా, వాళ్ళు మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
1: స్వదేశీ మీట్ ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
2: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
3: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లాండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
2: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
4: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
5: ఇంకా
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.

0: அடையார் ஆனந்த் பவன்ஸ் வீக்கெண்ட் பிரேக்ஃபாஸ்ட் பஃபே. ஃப்ரெஷ், டெலிஷியஸ் அண்ட் மேட் வித் கேர். A2B Texas.com. பெர்ஃபெக்ட் ஃபார் டைன் இன், டேக் அவே ஆர் ஃபுல் சர்வீஸ் கேட்டரிங்.
1: బ్రో, ఈ మెసేజ్ 10 మంది ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పటిదాకా నువ్వు చేసినవా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
1: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
3: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరుబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
1: రాధికా, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్. ఓకే,
4: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
1: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
4: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
1: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.

0: freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
1: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్ వన్ నేమ్ టు గో హరేలి హరేలి బ్రింగింగ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్ క్లోజర్ టు యూ
2: ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు మీకు వాయనం ఇవ్వడానికి మీ వాయనం పుచ్చుకోవడానికి బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్ ఇంటింటా సురభి మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com

Hi, hello, good evening. Welcome to Sirabhi Detour with me, Rajeshwari. Hello, everybody. Ivala September 3rd tariku studio lo time 4 gantla 10 nimshalu and Sirabhi Detour karyakramamlo nen meetho maatladataniki vachesanu. So how is everybody doing? Ela undi varam ela gadichindi? The same Thursday em antaru, the same Thursday routine will continue now again. Ivala guruvaram kabatti I am excited because ivala manam త్రో బ్యాక్ థర్స్డే కాబట్టి రెట్రో వింటాం. చాలా వరకు రెట్రో పాటలు మీకు వినిపించే ప్రయత్నం నేను వినే ప్రయత్నం కూడా చేస్తుంటా. అండ్ మీకేమైనా వినాలనిపించినా కానీ మీరు కాల్ చేయొచ్చు ఎనీ టైమ్, యు నో దట్, బికాస్ దిస్ ఇస్ డ్రైవ్ టైమ్ విచ్ ఈస్ యువర్ టైమ్. ఆల్ రైట్, సో హౌ ఇస్ ఎవ్రీబడి, ఎలా ఉన్నారు, ఏం జరుగుతుంది, హౌ ఇస్ లైఫ్ లుకింగ్, హౌ ఇస్ వర్క్ లుకింగ్, హౌ ఇస్ ఎవ్రీథింగ్ ఎల్స్ లుకింగ్. ఇవాళ చాలా రోజుల తర్వాత వెదర్ కొద్దిగా బెటర్ గా ఉంది బయట. యాక్చువల్గా పొద్దున్న అలా జస్ట్ కాఫీ పట్టుకుని బ్యాక్యార్డ్ లోకి వెళ్తే మాత్రం చాలా బాగుంది అనిపించింది. ఆఫ్టర్ లాంగ్ టైమ్ దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చింది అనిపించింది నాకు. కానీ ఐ నో దెర్ ఇస్ దిస్ హోల్ థింగ్ ఇస్ బికాస్ ఆఫ్ సమ్ స్టార్మ్స్ సమ్వేర్, వెదర్ ఎఫెక్ట్ ఇస్ దిస్ ఇస్ ఆల్. మాట్లాడదాం దాని గురించి కూడా. ఇవాళ ఐ హ్యావ్ ఫ్యూ టాపిక్స్ దట్ ఐ వాజ్ థింకింగ్, నా మైండ్ లో కొన్ని పెట్టుకున్న ఆలోచనలు ఉన్నాయి. ఐ వాంట్ టు డెఫినెట్లీ బ్రింగ్ దట్ అప్, మీతో మాట్లాడాలనుకున్నాను అవన్నీ. ఏ టాపిక్ ఎంత ఇంటెన్స్, ఎంత డీప్ వెళ్ళొచ్చు అనేది అఫ్ కోర్స్ మీ చేతుల్లో ఉంటుంది. కాబట్టి 9726361966 మై లైన్స్ ఆర్ ఓపెన్, కాల్ మీ. అండ్ ఐ హ్యావ్ బ్యూటిఫుల్ సాంగ్ లైన్ అప్. ఇవాళైతే ఒకటి మించి ఒకటి అనిపించే పాటలు నేనైతే లైన్అప్ చేసి పెట్టా. అది కాకుండా మీరేమైనా అనుకున్నా, యూ వెల్కమ్ టు కాల్. సో యూ లిస్నింగ్ టు సిర్బి డిటోర్ విత్ మీ ఓన్లీ ఆన్ రేడియో సిర్బి 107.9 FM HD3. రేడియో సిర్బి సౌండ్స్ లైక్ హోమ్.

Welcome back to Surabhi Detour with me, Rajeshwari. So, ivala September 3 tariku nina, September 2 tariku Pawan Kalyan gar birthday. Telugu abhimanulandaru chala ఉత్సాహంగా చాలా ఆనందంగా అన్ని చోట్ల రకరకాలుగా ఎవరికి చేతనైనట్టు వాళ్ళు బర్త్డే సెలబ్రేట్ చేసుకుని అభిమానాన్ని వ్యక్తపరిచారు చాలా మంది. కొన్ని కొద్దిగా లైన్ దాటిన సందర్భాలు కూడా అక్కడక్కడ కనిపించినాయి. అండ్ దాని మీద సోషల్ మీడియా కూడా బాగా ఏమంటారు ఆవేశంగా రెస్పాండ్ అయిన సందర్భాలు కూడా అక్కడక్కడ కనిపించాయి. దిస్ వెరీ నాచురల్ బికాస్ ఫ్యానిజం అలాంటిది టిపికలీ ఏ ఫ్యాన్ కైనా కూడా బర్త్డేస్ వచ్చినప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఒక్కటి ఏంటంటే, నిన్న ఒక కాలర్ మాట్లాడుతున్నారన్నమాట ఆఫ్ ఎయిర్ లో, ఐ డోంట్ థింక్ ఇఫ్ ఐ షేర్డ్ ఆర్ నాట్ అని గుర్తులేదు నాకు. బట్ ఆయన కాల్ చేసి ఏం మాట్లాడుతున్నారంటే, ఫ్యానిజం అనేది ఒక లిమిట్స్ వరకు ఉంటే బాగుంటుంది, అది హద్దులు దాటినప్పుడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు ఇక్కడ యుఎస్ లో చేసే హంగామా తెలుగు సినిమాల మీద, తెలుగు సినిమా అభిమానుల మీద, తెలుగు సినిమా హీరో హీరోయిన్ల అభిమానులు, హీరోలు మెయిన్ గా అభిమానుల మీద వచ్చే యునో కామెంట్స్ గానీ, వాళ్ళ మీద వచ్చే కాంట్రవర్సీస్ గానీ ఇట్లాంటివి వస్తున్నాయి అనేది మైండ్ లో పెట్టుకుంటే, అలాగా ఆ పాలాభిషేకాలు అభిషేకాలు థియేటర్లలో గోలలు అలాంటివన్నీ చేయటం అంత కరెక్ట్ కాదేమో. సో వీ నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ అని. సో ఖచ్చితంగా దెర్ ఇస్ డెఫినెట్లీ ఏ లిమిట్ అయితే ఉండాలి, ప్రతిదానికి లిమిట్ ఉండాలి కదా. ఏదైనా హద్దు దాటి ప్రవర్తిస్తే ఖచ్చితంగా అది చేదే అవుతుంది అనుభవం ఎండ్ ఆఫ్ ది డే. కాకపోతే కొన్ని ఎలా ఉంటాయంటే, చాలా వెరీ క్యూట్ మూమెంట్స్ ఉంటాయి, అట్లాంటి వాటిని అలా ఐ థింక్ వి షుడ్ టేక్ ఇట్ వెరీ విత్ దట్ పించ్ ఆఫ్ సాల్ట్, ఇఫ్ ఐ కెన్ సే దట్. అవి ఎలాంటివి అంటే, ఒకవేళ సమ్ పీపుల్ ఎవర్ కామెంటింగ్ ఆన్ సోషల్ మీడియా, ఎవరో ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఫోటో తన ఫోటో తోటి పవన్ కళ్యాణ్ గారి ఫోటో జత చేసి తను ఏదో పెడితే ఏఐ యూజ్ చేసి దాని మీద పెద్ద కామెంట్, పెద్ద పెద్ద పోస్టులు దాని మీద, ఎవ్రీబడి హ్యాస్ అన్ ఒపీనియన్ టు షేర్, కమ్ ఆన్ టేక్ ఇట్ ఈజీ. కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలు అనిపిస్తుంది నాకు. బట్ ఎనీవే, లైక్ ఐ సెడ్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు హ్యావ్ లిమిట్స్. బట్ టుడే వాట్ డూ యూ ఫీల్ లైక్? మీరేం వినాలనుకుంటున్నారు ఇన్ అవర్ రెట్రో మూడ్? ఆల్సో ఇవాళ షోతో పాటు ఇంకో కొత్త ఆర్జేని మీకు పరిచయం చేసే పనిలో ఉన్నాను. సో స్టే ట్యూన్డ్ విత్ మీ ఆల్ ది వే టిల్ 7.

హలో, గుడ్ ఈవినింగ్, ఐ హ్యాడ్ టు టేక్ యూ ఆన్ ఎయిర్. పాట అయిపోయింది, ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో హలో హలో హలో, మీ మాట వినిపించట్లేదండి నాకు. కెన్ యూ హియర్ మీ? ఓకే, వి లాస్ట్ ద కాలర్. మళ్ళీ కాల్ చేయండి, డెఫినెట్లీ ఐల్ టేక్ యూ ఆన్ ఎయిర్. సో అదని సంగతి, సో ఇవాళ లైక్ ఐ సెడ్, దేర్ ఆర్ ఫ్యూ టాపిక్స్, నేను అనుకున్న టాపిక్స్ మీతో మాట్లాడాలి. అవి కాక ఇవాళ షోలో మనం వి విల్ టాక్ అబౌట్ అ స్పెషల్ పర్సన్ హూ ఇస్ గోయింగ్ టు బి అ పార్ట్ ఆఫ్ రేడియో సిర్బీ ఫ్యామిలీ. ఎక్సైటెడ్ టు ఇంట్రడ్యూస్ దిస్ పర్సన్ టు యూ. కొన్నాళ్ల నుంచి తన వాయిస్ మీరు వింటూ వస్తున్నారు, అక్కడక్కడ తను సబ్ షోస్ చేస్తున్నారు. బట్ ఐఎమ్ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ దాట్ వీఆర్ గ్రోయింగ్, రేడియో సిర్బీ ఫ్యామిలీ ఈస్ గ్రోయింగ్. సో ఇంకా కొత్త కొత్త ఆర్జేస్ కొంతమంది రాబోతున్నారు, వాళ్ళందరినీ మీకు త్వరలో పరిచయం చేసి కార్యక్రమాల్ని ఇంకా మీకందరికి ఇష్టం అనిపించేలాగా ఎంటర్టైనింగ్ గా ప్యాకేజ్ చేసే పనిలో మేము ఉన్నాము. సో దేర్ ఆర్ టూ థింగ్స్ దట్ వీ హ్యావ్ రీసెంట్లీ లాంచ్డ్, రెండు స్పెషల్ సెగ్మెంట్స్. సో వాటి గురించి కూడా ఇవాళ మనం కాసేపు మాట్లాడుకుందాం. అవే కాకుండా రేడియోలో వాట్ ఆర్ ద స్పెషల్ న్యూస్, నిన్న నేను మీకు చెప్పాను, త్వరలో మీకు ఒక కొత్త న్యూస్, కొత్త అప్డేట్ ఇస్తాను యాప్ కి సంబంధించి అని, అది కూడా మాట్లాడదాం. సో మచ్ టు షేర్, సో మచ్ టు టాక్, అండ్ అఫ్ కోర్స్ సో మెనీ పాటలు టు లిసన్. సో స్టే ట్యూన్డ్ విత్ మీ. పాట పాట తర్వాత బ్రేక్, బ్రేక్ తర్వాత మళ్ళీ కలుసుకుందాం.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
4: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
5: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
4: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
6: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. సాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
7: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పటిదాకా నువ్వు చేసిన ఆఫర్ లెటర్లు
7: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
8: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
9: What a day, I'm completely exhausted. Dinner plans enti?
10: Neem undaledi roju dinner ki. Dinner plans enti?
11: Every time okate question. Dinner plans enti? Answer matram chala simple. Madeira and masala. Simple chats to mithai, corporate lunch buffets nunchi interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked Mughlai curries beyond comparison. Madeira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.

0: వెల్కమ్ బ్యాక్ టు సురభి ది డోర్. అండ్ నాతో పాటు ఇప్పుడు వీ హ్యావ్ సంబంధ్ దట్ ఐ సెడ్ ఐ ఆమ్ ఎక్సైటెడ్ టు ఇంట్రడ్యూస్ టు యూ ఆల్. తన వాయిస్ మీకు బాగానే ఫెమిలియర్ అనుకుంటున్నాను. నేను అట్లీస్ట్ సమ్ ఆఫ్ యూ మస్ట్ హావ్ హర్డ్ హర్ బికాస్ ఫర్ క్వైట్ సమ్ టైమ్ షీస్ బీన్ డూయింగ్ సమ్ షోస్, సబ్ షోస్ లాగా చేస్తున్నారు. చాలా టైమ్ షీస్ బీన్ స్పెండింగ్ టు ఏమంటారు పిక్ ద స్కిల్. అండ్ ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ టు ఇంట్రడ్యూస్ సుధా టు ఆల్ ఆఫ్ యూ. హాయ్ సుధా, గుడ్ ఈవినింగ్.
1: హలో అండి. హలో, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ద లిసనర్స్.
0: ఎలా ఉన్నారు?
1: ఆల్ గుడ్ అండి. ఐఎమ్ హ్యాపీ టు బి హియర్, హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ రేడియో, ఆబ్వియస్లీ రేడియో సురభి.
0: సో వెల్కమ్ వెల్కమ్ టు ద ఫ్యామిలీ వన్ మోర్ టైమ్. ఐ నో ఐ హావ్ సెడ్ దిస్ బిఫోర్. సో ఆన్లైన్ ఇలా ఆన్ ఎయిర్ రేడియో సురభి ఫ్యామిలీకి వన్స్ అగైన్ వెల్కమ్ టు యూ. వీఆర్ వెరీ హ్యాపీ టు ఇంట్రడ్యూస్ యూ. ఇవాళ ఫార్మల్ గా మిమ్మల్ని మన శ్రోతలందరికి పరిచయం చేయటం, దట్ వే నెక్స్ట్ మీ షో నుంచి ఎప్పుడు ఏంటి అని తర్వాత మనం చెప్దాము యాజ్ వి కీప్ గోయింగ్, బట్ మీ షో నుంచి ఇంకా దే విల్ స్టార్ట్ ఫాలోయింగ్ యూ అన్నమాట. సో సుధా, టెల్ అస్ అబౌట్ యువర్ సెల్ఫ్. అసలు వాట్ డూ యూ డూ, వై రేడియో, ఇవన్నీ మనం మాట్లాడదాం. జస్ట్ టెల్ అస్ వాట్ యూ డూ ఫర్ నౌ, తర్వాత ఒక మంచి పాట అయ్యాక వచ్చి విల్ టాక్ మోర్.
1: షూర్ అండి. Obviously, I'm the new RJ, RJ Sudha. Professionally, I'm a head of data platform. I work for a fintech company. Like, my life goes around technology, data, and leadership. For me, I try to challenge myself constantly. That's how I came to this path in Chapali. And, of course, music, cinema, anedi manandarki love. And that kind of pushed me in koncham ekwa into getting into RJ and radio. So yeah, idoka challenge laga teeskoni I wanted to reinvent myself, teach myself something different, something new. And it's going great.
0: Wonderful. That's wonderful to know. So మనము ప్రతిసారి లైఫ్ లో చాలా సార్లు లైఫ్ లో చాలా మంది ఏం చేస్తామంటే, ది ఫస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్ అంతా సొసైటీ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్ కి వి జస్ట్ గివెన్ టు దోస్, అండ్ దెన్ యూ బిల్డ్ యువర్ లైఫ్ ఇన్ దట్ డైరెక్షన్. మేబీ అట్ సమ్ పాయింట్ ఇన్ టైమ్ ఒక్కసారి ఏమన్నా ఒక ట్రిగ్గర్ వచ్చినా, లేకపోతే అట్ సమ్ పాయింట్ యువర్ లైక్ యు నో యూర్ డన్ చేసింగ్ ద path that you're going, probably manam design chesukundi kaapochu, appudu maybe at some point suddenly you realize that hey, I think I need something else. Have you felt it before?
1: I did. I think somewhere I heard this, like, if you don't get what you love, love what you have. Right. So that stuck with me for long, and I try to love what I do andlone. I try to grow and nechukoni, because try to keep it more challenging, more emantaru meeku nachinattu cheyandi, evaro cheppinattu avasaram ledhu, something you have to do, job andariki cheyali, and that is something you need. Inta dooram manam US unnam ante you of course need something for your own career growth or financial stability, whatever it is kada. So I obviously always kept learning, kept growing. It helped me grow. Learning helps you grow. Knowledge is divine antaru kada.
0: We'll talk about the wine in just a bit. We'll talk about the wine in just a bit, but stay tuned. We'll talk more, and there's so much to share. Here is another beautiful retro. By the way, entakmundu vinna manam cinema lo paata was for another Sudha who called us. And ivala chaala mandi Krishnashtami celebrate chestunnaru, for sure. That is true. Mee andarki Krishnashtami subhakankshalu.

0: అదండి సంగతి నువ్వు విను వేసిన మంచి మీరు విన్న పాటతో వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటోర్ విత్ మీ రాజేశ్వరి. నాతో పాటు ఇవాళ స్టూడియోలో వీ హ్యావ్ సుధా. మీ పేరు మీరే చెప్పుకుందరు అనని అదనమాట. సో సుధా, ఇందాక మనం మాట్లాడుతున్నాం కదా, నాకేమనిపించిందంటే ఐ రియలీ లైక్ వాట్ యూ సెడ్, వెన్ యూ కెనాట్ డూ వాట్ యు లవ్, లవ్ వాట్ యు డూ. ఐ థింక్ అదొక ఏమంటారు, అది ఒక ఒక రొటీన్ ప్రాక్టీస్ లాగా చిన్నప్పటి నుంచి మేబీ అదొకటి అలవాటు చేసేసి ఉంటారేమో కూడా మనలో చాలా మందికి కదా. ఐ మీన్స్ జస్ట్ ఇట్స్ జస్ట్ అ థింగ్ దట్ యు షుడ్ డూ. బట్ నాకు చాలా నచ్చిన పాయింట్ ఏంటంటే, వెన్ యూ సెడ్ డూ ఇట్ ఇన్ యువర్ ఓన్ వెన్ గో ఆల్ అవుట్ అండ్ గివ్ ఇట్ ఆల్ ఛాలెంజ్ అసలు ప్రతిసారి ఎందుకు, వై డూ యూ థింక్ ఛాలెంజ్ ఇస్ ఇంపార్టెంట్? Challenging ourselves is important.
1: It helps you grow. It helps you find yourself that you didn't know about. Kada ikkoni konni manalo unnayi ani manaku kuda teliyadu until you try it. And sometimes bhayam undipothundi. Yesterday meeru Pavan Kalyan gar show gurinchi cheptu Pavan Kalyan gar em chepparo right,
0: prathi roju bhayam ese pani cheyandi,
1: bhayam esindi ante bhayam ese pani chesthe meeku bhayam pothundi ani. So I was terrified of public talking. I was terrified of, even though like I'm in a leadership role, obviously presentations untayi, I have to talk. Initially like talking in a meeting setting adantha naku okay, like I got used to it slowly, but public talking vachi bhayam esedi ippudiki kuda undi koncham, but I overcame it by talking in public. Right, konni I presented at Google, konni office seminars lo present chesanu, konni innovative seminars lo present chesanu. You know, I trained first time unanta bhayam niku ippudu chestunnappudu undadu, and this is my next step, right? Obviously it's not public talking, but still talking.
0: This is definitely public talking andi, just because you can't see people in front of you, it doesn't change the dynamic.
1: Correct.
0: Actually naake em anipistundante, public talking kanna kuda this is more
1: harder,
0: difficult.
1: Actually correct,
0: endukante oka stage meeda undi audience ni address chestu maatladutu unte kanapadtaru edurukunda. So vaallu okavela nidrapothunna manam maatladetappudu we can see, kani ippudu radio lo maatladutunte parapadna vallu
1: you know their full attention is towards you when you're talking. Now ala kaadu kada, you mere voice only వాడి, యూ హ్యావ్ టు ఎంటర్టైన్ పీపుల్, యు హ్యావ్ టు అట్రాక్ట్ దెమ్. అది కూడా అది చాలా చాలా చాలా కష్టం. ఐఎమ్ లర్నింగ్. అది
0: నో, యూ విల్ డెఫినెట్లీ డూ గుడ్, ఐ నో. అండ్ ఇంకా కొన్ని విషయాలు అడగాలనుకుంటున్నా, విల్ కమ్ బ్యాక్ టు ఇట్. అండ్ సుధా కోరిక మేరకు ఈ పాట వినిపిస్తారా, మీరే వినాలనుకుంటున్నారు 9726361966. అండ్ వాట్ డూ యూ థింక్, డూ వి రియలీ నీడ్ టు ఛాలెంజ్ అవర్ సెల్ఫ్? రోజు ప్రతిరోజు ఒత్తిడికి మనం గురి చేసుకోవాల్సిన అవసరం ఉందా? లెట్ మీ హియర్ ఇట్ ఫ్రమ్ యూ.

వెల్కమ్ బ్యాక్ టు సిర్బీ డిటోర్. మనము కమర్షియల్ బ్రేక్ దగ్గరలో ఉన్నాం కాబట్టి 2 గంటల కార్యక్రమంలో మన కాన్వర్సేషన్ కంటిన్యూ చేద్దాం. సుధా, క్విక్లీ ఒక పాట వినిపించేసి అలా కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్ళిపోయి క్విక్లీ విల్ కమ్ బ్యాక్. షూర్ అండి. రైట్, సో స్టే ట్యూన్, డోంట్ గో ఎనీవేర్. ఇంకొక పాట వినేసి అలా 2 గంటల కార్యక్రమంలో కలుసుకుందాం. స్టే ట్యూన్, డోంట్ గో ఎనీవేర్.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Amma, Saturday movie?
4: Mm-mm, Manabadi class.
3: Amma, Old McDonald had a farm.
4: Uppu Kappu Rambu. Telugu Padyam Cheppu.
3: Uppu Kappu Rambu.
4: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Teluguni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
5: Istinamma vayanam putchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ app. It's your genie in the cloud. Download the MyPursue app or visit MyPursue.com or write to support@MyPursue.com.

0: వెల్కమ్ బ్యాక్ టు సురభి ది టూర్. అండ్ ఇవాళ ఈ కార్యక్రమానికి నేను రాజేశ్వరి, మీ వ్యాఖ్యాతని. అండ్ నాతో పాటు ఐ హావ్
1: సుధా.
0: సో సుధా, మీకు ఇంకేదైనా పేరుందా? యూ హ్యావ్ ఎనీ ఏదైనా ముద్దు పేరు లాంటిది, ఎవరైనా నిక్ నేమ్ అట్లాంటివి?
1: యా, ఇంట్లో సుద్ది అని పిలుస్తారండి మా అక్క మమ్మీ అందరూ. అదర్ దాన్ దాట్ లైక్
0: సో టెల్ అస్ అబౌట్ యువర్ ఫ్యామిలీ. మీరు ఎప్పుడు వచ్చారు డాలస్ కి? ఎప్పుడు వచ్చారు? అండ్ హౌ లాంగ్ హావ్ యు బీన్ హియర్?
1: యుఎస్ కి 23 ఇయర్స్ అగో. ఇట్స్ బీన్ 23 ఇయర్స్. అండ్ డాలస్ కి వచ్చి ఇట్స్ బీన్ వాట్ నౌ 6 ఇయర్స్. డాలస్ కి వచ్చి మై గాడ్, 6 ఇయర్స్ అంటే అసలు లాంగ్ అనిపిస్తుంది. బట్ స్టిల్ ఐఎమ్ ట్రైయింగ్ టు బీ

0: వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటోర్. సో సుధా, మనం ఆఫ్ ఎయిర్ మాట్లాడుతున్నట్టుగా యు వర్ టెలింగ్ మీ అబౌట్ హౌ ఇట్ ఈస్ ఇన్ యువర్ జీన్స్ టు ఛాలెంజ్ యువర్ సెల్ఫ్ కదా. సో లెట్స్ టాక్ అబౌట్ ఇట్. లెట్స్ టాక్ అబౌట్ యువర్ ఫ్యామిలీ, యువర్ పేరెంట్స్, అండ్ యువర్ ఫ్రమ్ వైజాగ్ యు సెడ్.
1: అవునండి, అదే మీరు చెప్తున్నాం కదా హౌ దట్ ఫైటర్ జీన్స్ ఇస్ ఇన్ మీ. మై మామ్ ఇస్ అ క్యాన్సర్ సర్వైవర్, షీఈస్ అ ఫైటర్. షీ వాజ్ లైక్ వెన్ వీ వర్ యంగ్, షీ వాజ్ హోమ్ మేకర్, లైక్ completely dedicated to us siblings, her kids.
0: And you have two siblings.
1: Yeah, I have elder sister, younger brother, and I'm in the middle. Aithe ma chadulu, ma homeworks cheyinchadam, she was quite busy with raising us annattu, like all moms are like that. So then later on, when mem high school kelipoyaka, she had time to herself and she challenged herself. She went out, found something that she liked. Ante appudu anni experiment chesaru my mom, like she taught herself some baking, cooking, and she experimented, taught herself tailoring. And adi clicked with her. So our tailoring lo she started with some one of her friend, a tailoring oka business laga start chesi. Tarvata I think after it was established, she was like, okay, now I can move on anukunaru. She moved on. She left that and she moved on, and she found interest in social service na social service lo kelli alaga network grow cheskoni she we were all surprised. Suddenly oka roju vachi nenu ilaga telugu desam party lo join avutunnanu ani chepparu. Like, wow mom, are you sure? Nenu appudu engineering lo na, are you sure mom, even idi cheddam anukuntunara meeru? It is quite challenging. My dad was like, adi chaala challenge, nu cheyagalava, aalochinchukunnava? It was all like that. But she was like, yeah, aalochinchesukunanu, I am going to it, ante. So she did it. And adi kuda ela ante, like chest చేయాలి అన్నదానికి చెయ్యరు. షీ ఎక్సెల్స్ ఇన్ ఎవ్రీథింగ్ షీ డస్. అండ్ మా మామ్ లైక్ తెలుగుదేశం మహిళా ప్రెసిడెంట్ చేశారు విశాఖపట్నం డిస్ట్రిక్ట్ లో.
0: వెరీ నైస్.
1: 10 డిఫరెంట్ థింగ్స్.
0: Yeah, so definitely it's in the genes, I think. Yeah. It's very, very important, kada. And as women, ekkada chadivenanu and many times na deentlo kuda mention chesa show lo, విమెన్ కి మల్టీ టాస్కింగ్ చేయడానికి ఎక్కువ మెంటల్ ఎనర్జీస్ ఎక్కువ సపోర్ట్ చేస్తాయని, మల్టీ టాస్కింగ్ ఎక్కువ చేస్తామని. అండ్ దే ఆల్వేస్ కాన్స్టెంట్లీ ఛాలెంజ్, సెల్ఫ్ ఛాలెంజ్ చేసుకోవటం అండ్ డూయింగ్ సంథింగ్ దట్ ఎక్సైట్స్ యూ అనేది ఇట్స్ ఎ నేచురల్ థింగ్ ఫర్ విమెన్ అని.
1: రైట్. అంటే యూర్ ప్రాబబ్లీ వీఆర్ వైర్డ్ దట్ వే,
0: వైర్డ్ దట్ వే,
1: ఈజీగా మల్టీ టాస్క్ చేసేయగలరు. అండ్ యూ కెన్ కీప్ ట్యాబ్స్ ఆన్ డిఫరెంట్ థింగ్స్ ఆల్ అట్ వన్స్.
0: ఎస్. Super, Andy. Thank you so much for sharing that story. Very inspiring. Very good to know your mom's journey, and 100% inspiring. So, Vinay Malaki, if you have anything to say, you want to talk to Sudha, and she'll talk to you a little bit about which show she's going to do, eppudu tana show modalu avutondi, ee time lo meer vinachu, anni vivaralu manam maatladukundam.

0: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
1: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ట్ డాలస్ లో వన్ స్టాప్ షాప్, వివేక్ ఫ్లవర్స్.
0: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బిలవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
1: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ అనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
2: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరిబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
3: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabothundi. Keep listening, me nestam Radio Surabhi.
4: You are listening to Radio Surabhi, 107.9 FM, HD3.
1: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham

0: ఆల్ రైట్ అండ్ సో సుధా, మీ షో ఎప్పుడు మొదలవుతుంది, మీరు ఎప్పటి నుంచి మిమ్మల్ని వినొచ్చు అనేది చెప్పేసింది మరి.
1: టు ఆల్ మై లిసనర్స్, you can definitely listen to me on Mondays 10 to 1 Monday morning 10 to 1 I will be with you trying to bring that smile, inkonni memories and fun segment. So don't forget, listen to me on Mondays 10 to 1.
0: So prati somvaram morning you will be able to listen to her. She has actually been doing that kada,
1: yeah.
0: Have been doing for a while now. Akkadakkada vinuntaru meeru, but now definitely is the time that she'll continuously be heard. So let's wait to see how that goes for you, and I'm happy to welcome you on board once again, Sudha. So idi meeku a manchi memory ni manchi em untaru excitement ivvalani anukuntunnanu nenu.
1: I am totally excited andi. Thank you for trusting me and naaki opportunity ichinanduku Rajeshwari garu, thank you so much. To all my listeners again, nenu mee Monday ni koncham de-stress chesi oka smile oka memory ni meeku gurtu chesthe షో వినడానికి ముందు, విన్న తర్వాత అట్లీస్ట్ ఇఫ్ యూ ఫీల్ అ లిటిల్ డిస్ట్రెస్డ్, లిటిల్ మండే పర్లేదులే మండే ఈజ్ గోయింగ్ టు బి ఓకే అని మీకు చిన్నగా అనిపించినా చాలు, అది నాకు 10,000 అని చెప్పచ్చు. దట్ ఈస్ మై హోల్ పాయింట్ అబౌట్ మై షో, ఈస్ అబౌట్ మేకింగ్ యువర్ మండే లెస్ స్ట్రెస్ఫుల్, మేకింగ్ బ్రింగింగ్ గుడ్ మ్యూజిక్ టు యూ, మేకింగ్ ష్యూర్ యువర్ ఎంటర్టైన్డ్.
0: Let's go with that, and definitely looking forward to that. Once again, all the very best, and we definitely look forward to see malla next time manam ila maatladinappudu ela undi meek journey appudu telusukundam manam.
1: Sure andi, thank you.
0: Thank you.

సో మీరు విన్న పాట సినిమా పేరు మీకు తెలిస్తే మీరు ఫోన్ చేసి చెప్పండి నాకు 9726361966 బికాస్ ఐ డు నాట్ వాంట్ టు గివ్ దట్ నేమ్ అవుట్. చాలా రోజుల తర్వాత ఆ పాట విన్నాం కాబట్టి అది మీరు ఐడెంటిఫై చేస్తారో లేదో ఐల్ బి క్యూరియస్ టు సీ. ఆల్రైట్, సో సినిమాకి సంబంధించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్, బట్ ఎనీవే మీరే చెప్పండి నాకు అది ఏ సినిమా అన్నది. ఫస్ట్ పాట మొదలు పెట్టగానే నేను యాక్చువల్ గా ఫస్ట్ వేసిన వర్షన్ ఎవరో దాన్ని కల్తీ చేసిన వర్షన్ లాగా ఉంటుంది, బికాజ్ అది ఒరిజినల్ వాయిసెస్ అనిపించలే నాకు. సో మళ్ళా నేను ఐ ప్లే ద యాక్చువల్ ఒరిజినల్ వర్షన్ అదనమాట సంగతి. అండ్ యూ లిస్నింగ్ టు మీ ఓన్లీ ఆన్ సిర్బీ డిటోర్ అండ్ రేడియో సిర్బీ 107.9 FM HD3. ఆల్రైట్, సో వాట్ ఈస్ దట్ న్యూ థింగ్ యాప్ లో ఏంటి ఆ కొత్త విషయం నేను మీతో చెప్తానన్నాను, కాసేపట్లో చెప్పేస్తా. ఏంటది అంటే బిఫోర్ దాట్ ఒకసారి ట్రాఫిక్ పరిస్థితి మనం చూడాలి కాబట్టి అలా చూసి వచ్చేద్దాం క్విక్లీ. రైట్ నా స్టూడియోలో టైం 5:40 PM ఆన్ థర్స్డే ఈవినింగ్ September 3rd, జస్ట్ బిఫోర్ ది లాంగ్ వీకెండ్. సో ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఇంత బిజీ రోడ్స్, ఆర్ మేబీ ఎక్స్పెక్ట్ చేయాలేమో బికాస్ ఇంకా ఇవాళ వైండప్ చేసేసుకుని ఫర్ ద నెక్స్ట్ 4 డేస్ ప్లానింగ్ ఉంటుంది కాబట్టి మేబీ. సో రైట్ నౌ 75 North బిజీగా కనిపిస్తుంది అండ్ 75 South కూడా చాలా బిజీగా కనిపిస్తుంది. చాలా చోట్ల ఐ డూ సీ ట్రాఫిక్ కంజెషన్ 75 South మీద ఎస్పెషలీ. అండ్ ఇటువైపు 635 West కూడా దెర్ ఇస్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ కంజెషన్ ఆన్ ఈస్ట్ అండ్ వెస్ట్ బోత్ వేస్. అండ్ ఒక ఇన్సిడెంట్ రోడ్ కన్స్ట్రక్షన్ వల్ల లెఫ్ట్ లేన్ క్లోజర్ ఉంది ఇటు 635 లిండమ్ జాన్సన్ ఫ్రీవే ఈస్ట్ వైపు. సో అక్కడ కూడా దేర్ ఇస్ అ లిటిల్ బిట్ ఆఫ్ ట్రాఫిక్ కంజెషన్. అండ్ ఆన్ 35 South మొత్తం స్ట్రెచ్ అంతా చాలా ట్రాఫిక్ కనిపిస్తుంది అక్కడంతా. ఒక చిన్న గ్యాప్ ఉంది, మళ్ళీ ద హోల్ ఆల్మోస్ట్ ఎండ్ టు ఎండ్ దెర్ ఈస్ a lot of traffic on 35 and there was an accident. Rendu left lanes block aine idi 161 George Bush degara. So that also could be the reason for the traffic congestion akkada. And there was another incident exactly opposite side anukuntadi ee incident adi kuda oka accident e again toll west of the road lo jarigindadi. So dani valla kuda the congestion may be happening there. ఇటు 121 కూడా బిజీగా ఉంది, కాకపోతే మూవింగ్ ట్రాఫిక్ కనిపిస్తుంది 121 South అండ్ నార్త్ రెండు కూడా. ఇది కాక మీరేమైనా ఒకవేళ ఎక్కడైనా చూస్తే గనక ఎనీథింగ్ దట్ యూర్ ఎక్స్పీరియన్సింగ్ డాలస్ నార్త్ టోల్వే ఈజ్ ఆల్సో లిటిల్ బిట్ బిజీ. నార్త్ టోల్వే నార్త్ దట్ ఈస్ బిజీ, బట్ టోల్వే సౌత్ ఇస్ నాట్ దట్ బిజీ, బానే ఉంది ఆ రోడ్. సో ఇన్ కేస్ యూ సీ సంథింగ్ దట్ యూ వాంట్ అస్ టు షేర్ విత్ ఎవ్రీబడి, డెఫినెట్లీ కాల్ చేసి షేర్ చేయండి 9726361966. ఓకే, సో ఇందాక నేను అడిగిన ప్రశ్న యూ ఆల్రెడీ నో ఇట్. నేను మీకు వినిపించిన పాట కానీ జానకి గారు పాడితే అది నెక్స్ట్ సెకండ్ లో మనం ఐడెంటిఫై చేసేయచ్చు. ఆవిడ ఆ ఎనర్జీయే వేరే, అసలు ఆ ఎత్తుగడనే వేరే. ఆమె స్టార్ట్ చేయడమే పికప్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ ఎనర్జెటిక్. ఓన్లీ షీ కెన్ డూ ఇట్ అనిపిస్తూ ఉంటుంది నాకు చాలా సార్లు. సో సో సో సో అమేజింగ్ షీస్, అసలు ఆవిడ వాట్ ఎ గిఫ్టెడ్ సింగర్. ఎనీవే మన అదృష్టం ఆవిడ పాటలు విని ఎంజాయ్ చేయగలగడం కూడా అదృష్టమే. సో ఇందాక విన్న పాట ఏ సినిమాలోది?

వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటోర్. సో ఇందాక విన్న పాట లంకేష్ రెడ్డి సినిమాలోది. చాలా చాలా రోజుల తర్వాత లైక్ ఐ సెడ్ బాలు గారు అండ్ జానకి గారు అండ్ వేటూరు గారు అట్లాంటి కాంబినేషన్ అట్లాంటి పాట అంటే లెవెల్ వేరే. దట్స్ అన్ నెక్స్ట్ లెవెల్ ఓన్లీ. బట్ ఎనీవే ఐ హోప్ యు ఆల్ ఆర్ ఐఎమ్ ష్యూర్ ఐఎమ్ గెస్సింగ్ యు ఆల్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద లేబర్ డే వీకెండ్. ఒక్క వార్నింగ్ ఏంటి అంటే ఈ వీకెండ్ ఇట్స్ గోయింగ్ టు బి సూపర్ డూపర్ హాట్ అని. సో ఈ ట్రాపికల్ స్టార్మ్ రకరకాల చోట్ల, అండ్ డిడ్ యూ సీ రీసెంట్లీ టెక్సస్ లోని ఒక ఐ ఫర్గెట్ ద ఏరియా గాని పెద్ద హెయిల్, పెద్ద పెద్ద హెయిల్స్ పడ్డాయి, హెయిల్ స్టార్మ్ ఉండింది. ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్. మనకి ఇక్కడేమో టెంపరేచర్స్ ఎక్కడో ఆకాశం అంటి ఇట్లా మాడి మసిబుగ్గులు చేసేస్తూ ఉంటే సమ్వేర్ దెర్ వాజ్ స్టార్మ్. సో ఒక పక్క ఈ స్టార్మ్స్, ఈ ట్రాపికల్ స్టార్మ్స్ ఇవన్నీ వస్తున్నా సరే, వర్షాలు పడుతూ ఉన్నా సరే, డెఫినెట్లీ డిఎఫ్డబ్ల్యూ ఇస్ హెడింగ్ టువర్డ్స్ అ వెరీ వెరీ హాట్ లేబర్ డే వీకెండ్, సో వాచ్ అవుట్. థర్స్డే రెయిన్ ఛాన్సెస్ అని అన్నారు, కానీ ఐ డిడ్ సీ ఎనీ రెయిన్. డెఫినెట్ గా టెంపరేచర్స్ పడినాయి, ఐ థింక్ అరౌండ్ 80 దాకా వెళ్ళింది అనుకుంటా ఈరోజు. కానీ వర్షమైతే ఐ డోంట్ నో, మీరు ఏమైనా వర్షం ఎక్స్పీరియన్స్ చేసింటే గుడ్ ఫర్ యూ. అండ్ దెర్ ఇస్ మోర్ డల్లస్ న్యూస్ లోకి రావడానికి చాలా చాలా పెద్ద రీజనే ఉంది మనకి. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్స్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ఐ థింక్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ఇయర్స్. ఐ థింక్ ఇన్ ఎన్నో ఇయర్స్ తర్వాత ఇక్కడ ఒక పెద్ద కన్వెన్షన్ జరగబోతోంది. ఇఫ్ యూ నో వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ కాల్ చేసి చెప్పండి. చాలా చాలా మంది చాలా రకాల ఏమంటారు యాంటిసిపేషన్ తో ఉన్నారు ఈ కన్వెన్షన్ కి సంబంధించి. వాట్ ఈస్ యువర్ టేక్? ఇది కామన్ మ్యాన్ కి పెద్ద ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా? వాట్ డూ యూ థింక్? అండ్ వాట్ కన్వెన్షన్ ఐ మై టాకింగ్ అబౌట్? ఐ వుడ్ లవ్ టు హియర్ ఫ్రమ్ యూ.

ఓకే అండ్ వి ఆర్ వెరీ వెరీ క్లోజ్ టు ద కమర్షియల్ బ్రేక్ కాబట్టి మనకి ఎక్కువ మాట్లాడుకునే అవకాశం లేదు క్విక్లీ వచ్చేద్దాం దేర్ ఇస్ సంథింగ్ దట్ ఐ డెఫినెట్లీ వాంట్ టు షేర్ విత్ యూ దిస్ ఇస్ అబౌట్ ఆర్ యాప్ అండ్ న్యూ ఫీచర్ దట్ వీ హ్యావ్ యాడెడ్ అండ్ అదేంటి ఆ విశేషాలన్నీ మనం మాట్లాడుకుందాం స్టే ట్యూన్డ్ డోంట్ గో ఎనీవేర్ బికాజ్ ఐల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ షార్ట్ కమర్షియల్ బ్రేక్ ఇంకొక గంట సేపు కార్యక్రమం అనుకుంటుంది ఇవాళ అండ్ ఆఫ్టర్ దాట్ 7 to 9 ఈ రోజు ఇంకో స్పెషల్ షో ఉంది దాని గురించి కూడా మాట్లాడుకుందాం డోంట్ గో ఎనీవేర్ స్టే ట్యూన్డ్

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Istinamma vayanam, puttukundi vayanam. Ee Shravana Masamlo, mee Radio Surabhi meeku andistundi kotta sambaralu. Maa Surabhi Lakshmulu mee intiki ravalanukuntunnaru. Meeku vayanam ivvadaniki, mee vayanam puttukodaniki. But with a different twist. Intinta Surabhi. Mem mee intiki ravalani meeru anukunte, mee aahvanani tinyurl.com/Surabhi Lakshmi ki pampinchandi. Or email to admin@radiosurabhi.com. నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

బ్యాక్ టు సుర్భీ ది టోర్. సో నెక్స్ట్ వీక్ మన డాలస్ లో ఒక చాలా చాలా మేజర్ ఈవెంట్ జరగబోతోంది, విచ్ ఇస్ కాల్డ్ RNC. ఐఎమ్ షూర్ మోస్ట్ ఆఫ్ యూ మైట్ బి ఫాలోయింగ్ ద న్యూస్. అండ్ ఇది ఇట్స్ అ మేజర్ ఈవెంట్ బికాస్ ఇట్స్ అ రిపబ్లికన్ నేషనల్ కమిటీ. ఇట్స్ అ మిడ్ టర్మ్ కన్వెన్షన్ జరగబోతోంది అండ్ ఇట్స్ నాట్ ఎ కాన్సర్ట్, నాట్ ఎన్ గేమ్. సో డెఫినెట్లీ దీని ఇంపాక్ట్ వేరే రేంజ్ లో ఉండబోతుంది. సో మిడ్ టర్మ్ కన్వెన్షన్ ఇస్ హ్యాపెనింగ్ ఎట్ అమెరికన్ ఎయిర్లైన్స్ సెంటర్ విక్టరీ పార్క్ లో జరుగుతోంది, September 9th and 10th. సో ద ప్రెసిడెంట్ హిమ్సెల్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు అపియర్ బోత్ నైట్స్ and event is expected to bring around 20,000 visitors. So imagine airport paristhithi, airports paristhithi enti, traffic paristhithi enti, and meer ganaka atu aa areas lo work chese vallaithe definitely question cheskoni vellali aa time frame lo for sure. Work vellaitappudu vachetappudu what is the situation ani make sure you are planning accordingly. Definitely a reminder, I'm sure you know, but just a reminder from us. And this is again September 7th nunchi 11th varaku several roads around the American Airlines Center, they will have road closures untai, restrictions untai. So watch out your routes. And Victory Avenue, North Houston Street and Novisky Way, Piney Street and Northfield Street, ivanni kuda impact avuthunai. Watch out if you are somebody who is working in those areas. In case DART తీసుకునే వాళ్ళైతే కనుక డార్ట్ విక్టరీ స్టేషన్ కూడా క్లోజ్ అయిపోతుంది బిట్వీన్ 8th to 10th. సో డాలస్ కంప్యూటర్స్ యూ నీడ్ టు హ్యావ్ అ గేమ్ ప్లాన్ అదనమాట సంగతి. ఓకే, ఏం చేద్దామంటే నేను నెక్స్ట్ పాట వినిపించేటప్పుడు, బికాస్ ఐ నీడ్ టు హ్యావ్ ది కాన్వర్సేషన్ విత్ యూ, అదర్వైజ్ ఐ చాలా వెలితిగా ఉంటుంది కాబట్టి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా అనమాట. మీ సరదాగా ప్రశ్నలు చాలా చాలా ఈజీగా, చాలా ఈజీ క్వశ్చన్స్ అడుగుతా, చాలా ఈజీగా సమాధానాలు చెప్పుకుంటూ అలా అలా వెళ్ళిపోతాం మనం. సో నేను ఇప్పుడు ఏం అడగబోతున్నానంటే, ఒక హీరోయిన్ మనము ఒక 2000 నుంచి 2010, ఆ ఫస్ట్ డెకేడ్ ఆఫ్ 2000 హీరోయిన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే, ఇది బిగ్గెస్ట్ క్లూ మీకు. ఆ టైం ఫ్రేమ్ లో తను సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడము, బాగా పాపులారిటీ

ఆడలేదు, తనకంత పేరు రాలేదు. కానీ సెకండ్ సినిమా చాలా పెద్ద స్టార్ తో చేసి చాలా మంది హృదయాల్ని తనతో పాటు తీసుకెళ్లిపోయింది. ఎవరా హీరోయిన్?

నాకు ఆన్సర్ వచ్చింది కానీ నాకు సాటిస్ఫాక్షన్ రాలేదు బికాస్ ఐ వాంట్ మోర్ పీపుల్ టు గివ్ మీ ద రైట్ ఆన్సర్ బికాస్ నేను చాలా పెద్ద క్లూ ఇచ్చాను యాక్చువల్లీ మీకు సుమంత్ తోటి ఫస్ట్ మూవీ అని దట్ షుడ్ గివ్ ఇట్ అవే అండ్ నెక్స్ట్ సినిమా తను చేసిన సెకండ్ మూవీలో అసలు చాలా సీన్స్ ఉన్నాయి చాలా చాలా సీన్స్ ఉన్నాయి వేర్ తన డైలాగ్స్ ఆ కాన్వర్సేషన్ విత్ ద హీరో అవి ఎన్ని చోట్ల డైలాగ్స్ అన్ని ఒక ఒక రేంజ్ లో వాటిని మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ చెప్పుకునేవాళ్ళు ఉంటే సూపర్ డూపర్ సినిమా సూపర్ డూపర్ హిట్ సినిమా చాలా పాపులర్ సినిమా ఇంతకీ ఎవరు హూ ఇస్ దట్ హీరోయిన్ ఐమ్ టాకింగ్ అబౌట్ ఇఫ్ యు నో దెన్ యు నో కాల్ చేసి చెప్పేసేయండి 972-636-1966 అగైన్ షీఈ్ నోన్ ఫర్ క్యూట్ లుక్స్ చాలా చాలా కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే వీళ్ళలో చాలా మందికి ఒక there was a very limited period only maha ante 5 6 years maatrame vallu sustain avagaliyaru heroines ga meeru ippudu kuda cheppalekapothe next nenu oka chinna dialogue vinipistha appudaithe ala chitukilo cheppestaru

ఏమైందా? ఆ రోజు వరకు హాయిగా ఎలా పడితే అలా తిరుగుతూ గడిపేసేవాడిని. కానీ ఆ రోజు నుంచి తిరుగుళ్ళు నో ఛాన్స్, దాదాగిరి నో ఛాన్స్, ఓన్లీ రొమాన్స్.

ఆశపడే నేను ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను. ఎన్నో కలలు కన్నాను. ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయింది.

0: మరి తర్వాత ఏమైంది?
1: తర్వాత తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐ సార్

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

0: తెలుసుకోండి విషయం. సో ఏది సీరియస్ తీసుకోవాలో ఏది సీరియస్ తీసుకోకూడదో తెలుసుకుంటే కరెక్ట్ గా ఉంటుంది. నాకు రెండు ఆప్షన్స్ మూడు ఆప్షన్స్ అలాగా వచ్చినాయి కానీ ఏవి కరెక్ట్ గా రాలేదు. సో నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు మేబీ ఇది కొంచెం హింట్ ఇస్తుందేమో అనుకుంటున్నా, బట్ ఇక్కడ కూడా వచ్చిన కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ ఐ ప్లే ద డైలాగ్ వర్షన్ ఫర్ యూ. ఈ డైలాగులు వింటే ఎవరైనా చెప్పేస్తారు తక్కువ అని నా ఫీలింగ్. సో లెట్ సీ హౌ మెనీ ఆఫ్ యూ విల్ గెట్ ఇట్ ఇన్ జస్ట్ సెకండ్.
1: నేను ప్రక్కడి నుంచి వస్తున్నాను. శాంతి కుమిలి కుమిలి ఏడుస్తుంది. నీకు నేను నన్ను ధైర్యంగా ఉండు, నిన్ను బాబుని కలిపే బాధ్యత నాదని చెప్పి ప్రామిస్ చేసి వచ్చాను. ఆ విషయం గురించి మిమ్మల్ని కలవడానికి వచ్చాను.
0: ఇక్కడిదాకా చెప్తే ఇక్కడిదాకా వినిపిస్తే చెప్పగలరు? ఐ థింక్ చెప్పగలరు, బట్ స్టిల్ ఇంకొంచెం వినిపిద్దాం.
1: మీరు కూడా మీ ఫ్రెండ్ కి ప్రామిస్ చేశారు. సో నేను నా ఫ్రెండ్ కి చేసిన ప్రామిస్ కోసం, మీరు మీ ఫ్రెండ్ చేసిన ప్రామిస్ కోసం మనిద్దరూ కలిసి కలిసి వాళ్ళిద్దరిని కలపాలి.
0: ఏ సినిమా తెలిస్తే కాల్ చేసి చెప్పండి. 9726361966.

0: అదండి సంగతి, దట్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎస్, వి వర్ టాకింగ్ అబౌట్ భూమిక అండ్ సినిమా. సినిమా నేను చెప్పాలా, ప్రత్యేకించి అక్కర్లేదు కదా. డెఫినెట్లీ ఐ ప్లే ద ఫుల్ సీన్ ఫర్ యూ. హియర్ యు గో, ఎంజాయ్ ద సీన్. ఇంత ఈ సీన్ లో ఎస్పెషల్లీ ఫస్ట్ టైం చూసినప్పుడు కూడా, తర్వాత ఎన్నిసార్లు చూసినప్పుడు కూడా, హీ లుక్స్ లైక్ అ బ్రాట్. ఎంత కోపం వస్తుందంటే ఆ బిహేవియర్ కి. అఫ్ కోర్స్ దట్స్ ద హోల్ గోల్ ఆల్సో. సో హియర్ యు గో.
1: కలిసి వాళ్ళిద్దరిని కలపాలి. మనిద్దరు కలిసి అన్నాను చూడండి, ఆ విషయంలో మనం కొంచెం కరెక్ట్ గా ఉండాలి. మనం కలిసి తిరగబోయే రోజుల్లో మన మధ్య ఉండేది ఎలాంటి సంబంధమో ఇప్పుడే మనం నిర్ణయించుకోవాలి. అది స్నేహం కాదు, ప్రేమ కాదు, వేరే ఏ సంబంధము కాదు. జస్ట్ ఓ గుడ్డి సంబంధం, ఓ బ్లైండ్ రిలేషన్షిప్, ఓ రిలేషన్షిప్ విచ్ హాస్ నో మీనింగ్. ఆ సంబంధం కూడా వాళ్ళిద్దరిని కలిపేవరికి. నేను చెప్పినట్టు మీరు ఉంటారని ఆశిస్తున్నాను, నడుచుకుంటారని నమ్ముతున్నాను.
2: నేను ఏదైతే చెప్పాలనుకున్నానో మీరు అదే చెప్పారు.
1: విల్ గో అండ్ సీ బాబు నౌ.
2: యా, వై నాట్.
0: So that was from Kushi movie nunchi, and here is the song coming up for you. Aithe nen next question kuda adigayal kada memmalli. Next question gurinchi maatladukundam. Ee heroine first start aina kottalo ee amma kuda chaala very very cute looking, and she's very beautiful even now, very very beautiful now. But
3: hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi.
6: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
3: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
7: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
8: ఇప్పుడు ఇండియా ఎందుకురా,
7: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
9: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్, సాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
10: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
11: ఇప్పటిదాకా నువ్వు చేసిన ఆఫర్ లెటర్లు
10: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
12: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
13: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ ఆర్జే శ్రీకాంతి. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
14: ఓయ్ బిర్యానీ తింటావా?
15: మర్చిపోయావా? ఐ యామ్ ఆన్ ఎ డైట్.
4: సాలెడ్
1: సరే బట్ ఐ వోంట్ షేర్ మై చికెన్ దమ్ బిర్యానీ అండ్ గోట్ బిర్యానీ నో వే
4: ఏంటి రెండు ఆర్డర్ చేస్తున్నావా
1: అంత వరీ అవకు ఎంఎన్ఎం వాళ్ళ వీకెండ్ ఆఫర్ చికెన్ అండ్ గోట్ దమ్ బిర్యానీ $10 అండ్ $15 కి మాత్రమే ఆన్ ఫ్రైడే సాటర్డే అండ్ సండే 7 PM టు 11 PM ప్లస్ వాళ్ళ స్పెషల్ లైఫ్ హండి బిర్యానీతో డబుల్ కమీటా ఫ్రీ
4: షేరింగ్ ఈస్ కేరింగ్ తెలుసా
1: ఎంఎన్ఎం 1900 మార్కెట్ ప్లేస్ బులివర్డ్ ఇర్వింగ్
5: హే బిందు ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి
8: చందు మరి వండనా
5: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల
8: పిచ్చి చందు స్వదేశం ఇటుంది కదా వాళ్ళ మటన్ 3 visits లో ఈజీగా కుక్ అయిపోతుంది సో టెండర్ సో జ్యూసీ కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు జస్ట్ మటనే కాదు వాళ్ళ ఫిష్ చికెన్ ఏ మీట్ అయినా 1-stop shop స్వదేశీ
5: స్వదేశీ మీట్ ఫ్రెష్ టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ

right, welcome back. Khushi's and Manish made went to na pata, Pawan Kalyan garu and Bhumika mida picture as chesin pata. నన్ను రాఘవ్ గారు కాల్ చేసి నిన్న మనం పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నాం కదా, ఆయన గురించి మాట్లాడుకున్నాం, సినిమాల్లో పాటలు విన్నాం, విషయాలు మాట్లాడాం అదంతా. అండ్ ఆఫ్ కోర్స్ మీలో కూడా కొంతమంది యూ హ్యావ్ షేర్డ్ యువర్ థాట్స్ అబౌట్ హిమ్ అండ్ అదంతా. సో మీకేమనిపిస్తుంది, హౌ డి యూ ఎక్స్ప్రెస్ ఇట్ అని అడుగుతున్నారు అనమాట. నిన్న నేను యాక్చువల్లీ చెప్పాను, బట్ హియర్ అండ్ దేర్ ముక్కలు ముక్కలుగా చెప్పాను. జస్ట్ సమరైజ్ చేస్తే ఐ ఫీల్ లైక్ ఆయన ఎందుకు ఇంత లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు లేకపోయినా లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ ఎలా వచ్చింది? జస్ట్ స్క్రీన్ మీద అలా కనపడితే చాలు, ఒక యుఫోరియా ఎలా వస్తుంది జనాల్లోకి అనేది ఇట్స్ మిలియన్ డాలర్ క్వశ్చన్. ఐ మీన్ ఐఎమ్ షూర్ ఎవ్రీబడి ఆస్ దట్ ఎవ్రీ టైమ్. కొంతమంది అభిమానులు అయితే బయటకు అంటారు, అభిమానులు కాని వాళ్ళు లోపల అనుకుంటారని నేను అనుకుంటాను. ఒక టిపికల్ కన్వెన్షనల్ హీరో, నిన్న కూడా నేను చెప్పాను, ఒక కన్వెన్షనల్ హీరో ఇమేజ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ అయిన టైంలో ఆ కన్వెన్షనల్ హీరో ఇమేజ్ కి చాలా విరుద్ధంగా హీ నెవర్ చేస్డ్ దాట్ ఇమేజ్ అండ్ అట్లీస్ట్ దట్స్ మై ఫీలింగ్ మై థాట్ హీ నెవర్ చేస్డ్ దాట్. సో దాట్ ఇట్ సెల్ఫ్ బిగేమ్ ఒక పెద్ద అట్రాక్షన్ అయిందేమో ఆయనలో, బికాస్ హీ వాజ్ మోర్ లైక్ ఒక తప్పులు చేసి ఒక క్యాజువల్ గా ఉండే ఒక నార్మల్ కుర్రాడు లాగా మొదట్లో ఆ ఇమేజ్ ఉండింది. యునో, సమన్ హూ హ్యాస్ ఫెయిల్యూర్స్, హూ హ్యాస్ ఫ్లాస్, హూ ఈజ్ అ వెరీ నార్మల్ పర్సన్, హ్యూమన్ లైక్ హ్యూమన్ అలాంటిది. అండ్ ఐ థింక్ దోస్ హీరో ఇమేజెస్ ఇనీషియల్ గా ఆ స్టోరీస్ ఆ సినిమాలు డెఫినెట్లీ యాజ్ ఎ యంగ్ పర్సన్ దోస్ మేక్ అ లాట్ ఆఫ్ ఇంప్రెషన్ కదా అట్లా. అండ్ హిజ్ ఐస్, ఆయన కళ్ళలో ఒకలాంటి ఒక నిజాయితీ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది ఆల్ ద టైమ్. ఈవెన్ నౌ దట్ షైన్ ఇట్స్ స్టిల్ లిట్స్ అప్ హిజ్ ఐస్. అండ్ ఎర్లీ టైమ్స్ లో ఆయన స్మైల్ కూడా ఒక చిన్న, ఇట్ వాజ్ వెరీ మిస్చీవస్ స్మైల్. ఇప్పుడు లేదు ఆ స్మైల్ కానీ అప్పట్లో ఖుషి అండ్ ఆ టైంలో ఉండేది ఆ స్మైల్. మోర్ దెన్ ఎనీథింగ్ ఎవరైనా ఒక వ్యక్తిలో ఒక నార్మల్ హ్యూమన్ లైక్ క్వాలిటీస్ అండ్ ఆల్సో యూనో హ్యూజ్ హీరో ఇమేజ్ లాంటి ఇంప్రెషన్స్ క్రియేట్ చేయగలిగిన స్టార్ అని అనిపిస్తారు ఆయన. హీస్ వెరీ వల్నరబుల్ ఎట్ టైమ్స్, హీస్ వెరీ సింపుల్ ఎట్ టైమ్స్. హిస్ కన్వెక్షన్ అండ్ హిస్ అన్మిస్టేకబుల్ చరిష్మా, హిస్ మిస్టేక్స్, తప్పులు చేయడం, తడకలు చేయడం, మళ్ళీ తడుముకోవడం, మళ్ళీ ముందుకు రావడం, మళ్ళీ దాన్ని దిద్దుకోవడం, దిద్దుకునే ప్రయత్నం చేయడం, అందులో మళ్ళీ ఓడిపోవడం, మళ్ళీ ముందుకు రావడం, మళ్ళీ ఫైట్ చేయడం, మళ్ళీ అవసరం వచ్చినప్పుడు తాట తీయడం, దాట్ ఈస్ వాట్ హీస్ డన్ ఇన్ హిస్ కెరియర్ ఆర్ హిస్ ఎంటైర్ లైఫ్ అని అనుకుంటాను. బట్ యాజ్ అ ఫ్యాన్ దట్స్ మై ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్ రాఘవ్ గారు అడిగినందుకు, నాకు ఇలా చెప్పే అవకాశం వచ్చినందుకు. సార్, నెక్స్ట్ పాట వేసే ముందర నెక్స్ట్ హీరోయిన్ గురించి ఇందాక చెప్తూ మనం కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్ళిపోయాము. ఈ అమ్మాయి కూడా చాలా క్యూట్ హీరోయిన్, వెరీ షీఈస్ ఈవెన్ టుడే షీఈ్ వెరీ బ్యూటిఫుల్, షీ హ్యాస్ హ్యూజ్ ఫాలో బేస్. అండ్ తను మొదలు పెట్టినప్పుడు ఒక ఏమనాలి, ఒక నాట్ వెరీ టాప్ లీగ్ హీరో కాకపోయినా అప్పట్లో అతను హీ వాజ్ అ యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో, అలాంటి హీరోతో తన కెరియర్ స్టార్ట్ చేసింది ఈ అమ్మాయి కూడా. తర్వాత చాలా మంది పెద్ద పెద్ద హీరోలతో చేసింది అండ్ ఒక టైంలో మొత్తం ఇమేజ్ మారిపోయింది అమ్మాయిది. అమ్మాయి షీ స్టార్టెడ్ యాజ్ అ వెరీ ఇన్నసెంట్ అండ్ యూనో ఫ్రెష్లీ అవుట్ ఆఫ్ కాలేజ్ కైండ్ ఆఫ్ అ గర్ల్ నుంచి స్టార్ట్ చేసి ఒక టైం తర్వాత షీ బికేమ్ లైక్ అ మోడల్, బ్యూటీ ఐకాన్, డాన్స్ ఐకాన్ టైప్ లో అలా మల్టిపుల్ లాంగ్వేజెస్ లో సినిమాలు చేయటము అండ్ చాలా చాలా డాన్స్ నంబర్స్ చేయటం. ఏ క్లూ ఇస్తే ఎక్కువగా అర్థమవుతుంది అని నేను ఆలోచిస్తున్నాను నేను. బట్ యా, మేబీ వీ కెన్ సే దట్ హర్ ఎర్లీ టైమ్స్ లో ఆ అమ్మాయి ఏ హీరోతో చేసింది అనే పేరు చెప్పేస్తే మీకు తెలిసిపోతుందేమో. దట్ వాజ్ తరుణ్. సో తరుణ్ తో కైండ్ ఆఫ్ హియర్ అండ్ దేర్ అటు ఇటుగా తరుణ్ తో మొదలైంది కెరియర్ అని చెప్పొచ్చు. అక్కడి నుంచి షీ డిడ్ విత్ సో మెనీ అదర్ పీపుల్. ఎవరు అమ్మాయి, హూ ఇస్ దట్ హీరోయిన్ తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి. 972-636-1966.

Welcome back to Surabhi Deep Tour. Okay, so now is the time, and I'm quickly, before the time comes for me to conclude the show, Ivala, I wanted to say that very, very excited to share with all of you that Mana app, Radio Surabhi app, is now... Now you can do CarPlay with this, and Android Auto kuda ippudu aa feature ni kuda introduce chesam. So we are very excited to bring this to you, so that meer malli malli danni kashtapadi connect chese avanni chese panlu lekunda we made it more and more easier for you. Inka kuda konni kotta features we are going to launch very, very soon, and I will keep sharing as we keep hitting those marks anamata. ఓకే అండ్ ఇవాళ కార్యక్రమాన్ని కంక్లూడ్ చేసే టైం చాలా చాలా దగ్గరకు వచ్చేసింది. సో నేను ఇవాళ ఐ వాంటెడ్ టు బ్రింగ్ అప్ వన్ మోర్ టాపిక్ అన్నమాట. ఇది యాక్చువల్లీ పీపుల్ మే హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్ అబౌట్ దిస్, అండ్ నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ రీసెంట్ నేపాల్ ఫ్లడ్స్ గురించి మాట్లాడుతున్నాను. అక్కడ జరిగిన అంత పెద్ద ఉపద్రవం, అంత పెద్ద నేచురల్ క్యాలామిటీ, although we have to say it is a natural calamity, but still there was something very, very much each person in this world contributed to, and we all know that manandarki telsin visheme. So recent ga Isha Institute vaalla trip lo kuda kondha mandi velli akkada they went missing anna sangati I'm sure many people know that. Aithe social media lo ప్రతిదానికి ఎలాంటి అంటే ఎలాంటి సందర్భమైనా కానీ ద టూ కైండ్స్ ఆఫ్ పీపుల్ దేర్. ఒక సెట్ ఆఫ్ పీపుల్ దే జస్ట్ వెయిట్, ఒక విషయం జరిగితే, ఒక ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం లో నుంచి అరే ఎట్లా అనేది, దానిలో సొల్యూషన్ ఏముంటుందా అనేది మాట్లాడే బ్యాచ్ ఒకటి ఉంటే, బట్ దానిలో నుంచి ఎవరిని తప్పుబట్టాలి, ఎవరిని బ్లేమ్ చేయాలి అని చూసే బ్యాచ్ ఒకటి ఉంటుంది. సో దే వాజ్ వన్ సెట్ ఆఫ్ పీపుల్ హూ యాక్చువల్లీ వెంట్ ఆన్ టాకింగ్ అబౌట్ Sadhguru and his mission and his thing and all that. Adi chala heartbreaking anpinchindi naaku, ante inta pedda calamity jarigithe inta mandi missing ante ni vela mandi vei paina mandi inta mandi jeevithalu impact ayi untayi ani your heart goes out for all of them kada. Atlanti sandarbhamlo kuda instead of praying for the families, instead of empathizing with them, people can go all the way negative. And then on the other side, there is a set of people who are like wishing and praying and doing sending some positive vibes and still hope. Chuste aa paristhiti hope unda ani anpinche paristhiti unna sare, still people are showing some hope. That is a way of life kada. Eppudaina the ultimate truth of life is death. We all know that. Adi edrayyedaka nijanga jeevithaniki unna vilu enti, jeevitham లో మనం పొందింది ఏంటి అనేది తెలియదు. పోయిన తర్వాతే పోగొట్టుకున్నది ఏంటి అనేది, అది కూడా వేరే వాళ్ళ మీద కదా ఇంపాక్ట్ పడుతుంది. సో వన్ అర్జ్ బిఫోర్ ఐ కంక్లూడ్ మై షో టుడేస్, ఒక పరిస్థితి రాగానే, ఒక సిచ్యువేషన్ రాగానే దానిలోంచి ఏమి నెగటివ్స్ తీద్దామా, దానిలో ఎవరిని ఎప్పుడు ఎలా బ్లేమ్ చేద్దామా అని ఆలోచించే బదులు మేబీ మన సైడ్ నుంచి మనం ఫ్యూచర్ లో అట్లాంటిది ఏదైనా జరగకుండా వాట్ కెన్ వీ డూ, హౌ కెన్ వీ కాంట్రిబ్యూట్, వాట్ కెన్ వన్ పర్సన్ డూ అని అనిపించవచ్చు. కానీ థింక్ అబౌట్ ఇట్, మేబీ ఫర్ అనదర్ డే ఈ కాన్వర్సేషన్ పెట్టుకుంటాను నేను. బట్ డెఫినెట్లీ ఈచ్ వన్ ఆఫ్ అస్ కెన్ డూ సంథింగ్ ఆర్ ది అదర్. ఈచ్ వన్ ఆఫ్ కెన్ డూ ఇఫ్ నాట్ ఎనీథింగ్, జస్ట్ కీప్ కామ్, కీప్ వార్మ్ విషెస్ అండ్ ఎంపతి ఫర్ పీపుల్. దట్స్ ఆల్ వీ నీడ్ టు డూ. సో వన్స్ అగైన్ ఐ డెఫినెట్లీ వాంట్ టు సే దిస్, we all need to have that heart ankuntan nenu. Manam manchi cheyalekapoyina chedu matram cheyakoddu, adokati mind lo pettukunte baaguntundi. Eppudaina oka maataki entha safe padutundi kada note lo chala bayitiki vellipodaniki, kani it can go really deep into creating damages. So watch out what you say, what you think, how you are spreading out your thoughts into the universe. With that word, I want to conclude today's show. You all have a fantastic rest of the evening. Sudha is coming to fill in for Anu today. So, 7 to 9 with Sudha. Enjoy the show and I will see you tomorrow. Reep malli kalusukundam appudaka. Stay happy, stay peaceful, stay fit and stay positive. Signing off, Rajeshwari.